శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. సగ సంవత్సరం 1948, ఆషాఢమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 26వ తేదీ, శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 37 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందని చెప్పారు. కర్ణాటకలోని హోస్పిటల్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్తగేట్లు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా డ్రోన్ డెలివరీ నెట్వర్క్ను అభివృద్ది చేసేలా ఎయిర్బ్యాండ్ సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం చేసుకుంది. నిన్న ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ గీతాంజలి శర్మ, ఎయిర్బ్యాండ్ వ్యవస్థాపకులు నమన్ పుష్ప్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరులను కలుపుతూ డ్రోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎయిర్బ్యాండ్ సంస్థ, లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్ రంగాల్లోని భాగస్వాములతో కలిసి పనిచేయనుంది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిన్న ఆయన సమీక్షించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలని, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేట్లు రూపొందించిన నైపుణ్యం పోర్టల్ను జూలైలో ఆవిష్కరించి ఇందులో నమోదైన ప్రతి ఒక్కరికీ ఆన్లైన్ స్కిల్ కార్డు జారీ చేయాలని సూచించారు. రాష్టంలో 16 వ్యసన విముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడపల్లోని కేంద్రాల్లో అవసరమైన నిర్మాణాలతో పాటు బయోఫీడ్బ్యాక్, ఈసీజీ యంత్రాలు సమకూరుస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా మై జీఓవీ .in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలంలోగా పంపవచ్చు. తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ ఇటీవల కొందరు దళారులు భక్తులను వరుసగా మోసగిస్తున్నారని, వీరి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. దళారులు దర్శనం, వసతి పేరుతో సంప్రదిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1552527కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది. నెల్లూరులోని బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు నిర్వహించే పండుగలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది సుమారు 30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 26 తేదీ సోందల్ మాలీతో పండుగ మొదలు కానుంది. 27 తేదీ గంధం, 28న రొట్టెల పండుగ, 29 తేదీన తహనీల్ ఫాతిహ, 30 తేదీన ముగింపు ఉత్సవం జరగనుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:04 దాటి 52 సెకండ్లుగా వస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

సృష్టించు ఓం శక్తి, అఖిల శక్తుల పిలిచే ఈ ఆదిశక్తి.

0: సమయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1,00,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని

0: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్టవ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి 1,00,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ
1: 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర మంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ డబ్లింజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్టాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ, ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్బంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈగల అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థను మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి

0: జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
1: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్లతున్నాయనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నాన్లే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
3: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
3: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైమ్ కి ట్యూన్ అయిపోయా.
3: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైమ్ ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైమ్ మాత్రం మనందరిది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో కోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VP తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
7: స్టూడియోల సమయం 7:04 దాటి కాదు 5 నిమిషాలు. తెలుగులో వార్తలు వింటారు.
8: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే MSME దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత పోటీతత్వంతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ, భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డంతో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రి యూకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
9: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom, where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier.
8: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.in లో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యకుడు జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకటించారు. రాజధాని కరకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్జ్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనుజులాను తాకి

0: అత్యంత శక్తివంతమైన భూకంపమేదని పేర్కొన్నారు. రాజధాని కారాకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహర్రం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలీ వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5,000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: స్టూడియోల సమయం 7:15 దాటి 3 సెకండ్లుగా వస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.
2: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
3: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 53వ శ్లోకం.

అహంకారం, దేహేంద్రియాదులయందు నేననే బుద్ధిని, బలం, రాగద్వేషాల మీది మొండి పట్టును, దర్పం, జ్ఞానసిద్ధి వల్ల కలిగే గర్వాన్ని, కామం, కోరికను, క్రోధం, కోపాన్ని, పరిగ్రహం, వస్తు సేకరణను, విముచ్య, వీటన్నిటినీ వదిలివేసి నిర్మమః, ప్రాణధారణకు కావలసిన పదార్థాల మీద కూడా మమకారం లేనివాడై, శాంతః, ఉద్రేకాలు లేనివాడై, బ్రహ్మభూయాయ, పరబ్రహ్మయై ఉండడానికి అనగా బ్రహ్మత్వ ప్రాప్తికి కల్పతే, సమర్థుడవుతున్నాడు.

అర్జున, అటువంటి సాధకుడు ఇహలోక విషయాల మీద పరలోక విషయాల మీద కూడా ఎల్లవేళలా అనాసక్తుడై ఉంటాడు, విరాగియే ఉంటాడు. ఎప్పుడు చూసినా ఆత్మతత్వ చింతనలోనూ తన చిత్తాన్ని ఏకాగ్రపరచుకునే విధానంలోనూ నిష్ఠతో ఉంటాడు. నేను విరాగినని, జ్ఞానినని ఇలాంటి గర్వాలను కూడా దగ్గరకు కూడా రానివడు. రాగద్వేషాదులకు లోబడి మొండి పట్టుదలకు పోడు. ఆత్మానందం అందిందనే సంతోషంలో ఒళ్ళు మరిచిపోయి దర్పం చూపించడు. తను కోరుకోకపోయినా దేహధారణ నిమిత్తంగానో ధర్మానుష్ఠాన నిమిత్తంగానో తన దగ్గరకు చేరే వస్తువులను సేకరించాలని కోరుకోడు. తన దగ్గరకు చేరిన వాటి విషయంలో కూడా కామక్రోధాలు పెట్టుకోడు. తన శరీరంతో సహా ఏ వస్తువు మీద మమకారం లేకపోవడం వల్ల అతడిని హర్ష శోకాదిజన్యమైన ఉద్రేకాలు ఏవీ అంటుకోవు. అతడు నిత్యమూ ప్రశాంతంగా ఉంటాడు. ఇదే ఆత్మజ్ఞాన నిష్ఠకు పరాకాష్ఠ. దీనిని అందుకున్న ఉత్తమ సాధకుడు తాను జీవించి ఉండగానే బ్రహ్మత్వాన్ని అందుకోగలుగుతాడు. కర్మఫలత్యాగ సిద్ధుడికి ఇవి సహజంగా సంక్రమించే లక్షణాలు. ఈ శ్లోకాలలో చెప్పిన లక్షణాలన్నీ కూడా యథార్థ సన్యాసికే పూర్తిగా అన్వయిస్తాయని మనం సులభంగానే గుర్తించవచ్చు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: స్టూడియోల సమయం 7:29 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం చేపడుతున్న కార్యక్రమాలు శ్రీ కె నగేష్ బాబు ఎస్పీ ఈగల్ టీంతో ఇంటర్వ్యూ వింటారు.
2: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో

0: తో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం, నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మరి ఒకసారి మీ అందరికి నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులు కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది.
0: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
1: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
0: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
1: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గర కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
0: విద్యార్థి దశలో, విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
1: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?

0: అన్నది అక్షరాలు నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు జీరో అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్లతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో జీరో అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు, మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో, డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఈయనేమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయడం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని

0: డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: స్టూడియోల సమయం 7:41 దాటి 43 సెకండ్లు కావస్తుంది. మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం చేపడుతున్న కార్యక్రమాల ఇంటర్వ్యూ అయితే వినరు.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు.
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
3: విజయ వంట నూనెలు.
5: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
6: వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన వివిధ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి

అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:46 దాటి 32 seconds వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ అయితే షేర్ చేస్తాను కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే ఒకనొక ఊర్లో ఒక రైతు తన చేతిలో చేను చూసుకుని ఆ చేనులో 2 విత్తనాలు నాటాడు అనమాట. ఆ 2 పక్క పక్కనే మట్టిలో ఉన్నాయి. ఒకరోజు మొదటి విత్తనం ఆ 2 దాంతో అందనమాట, అరే నాకు త్వరగా ఎదగాలని ఉందిరా, ఈ మట్టిని చీల్చుకుని పైకి వెళ్ళాలి, సూర్యకిరణాలని తాకాలి, ఆకుపచ్చని ఆకులతో ప్రపంచాన్ని చూడాలి అని అనుకున్నట్టే అది కష్టపడి మట్టిని తోసుకుంటూ పైకి వచ్చింది. కొన్ని రోజుల్లోనే ఒక అందమైన మొక్కగా మారింది. కానీ 2 విత్తనం మాత్రం భయపడిపోయింది. అది లోపలే దాక్కుని ఇలా అనుకుంది, బాబోయ్ నేను గనక మట్టిని చీల్చడానికి ట్రై చేస్తే నా ఒళ్ళు నొప్పులు పుడుతుందేమో, పైకి వెళ్తే ఎవరైనా తొక్కేస్తారేమో, పురుగులు నన్ను తినేస్తాయేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఇక్కడే సేఫ్గా పడుకుంటా అనుకుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక కోడి వచ్చి మట్టిని గీరింది, ఇలా ఇలా గీరింది. ఇంకా లోపల ఏమీ చేయకుండా సోమరిగా దాక్కున్న ఆ 2 విత్తనం దానికి దొరికేసింది. అంతే, ఒక్క ముక్కతో దాన్ని లాగి పారేసింది. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ రిస్క్ తీసుకోకపోవడమే అన్నిటికంటే పెద్ద రిస్క్. మనం చాలామందిని చూస్తుంటాం, జాబ్ మారితే ఏమవుతుందో, కొత్త బిజినెస్ పెడితే లాస్ వస్తుందేమో, నా వల్ల అవుతుందో లేదో అని భయపడి ఉన్న చోటే ఉండిపోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎదగాలంటే కష్టాలనే మట్టిని చీల్చుకుని పైకి రావాల్సిందే, ఎండను వారిని తట్టుకుని నిలబడాల్సిందే. సేఫ్ జోన్లో కూర్చుంటే ఆ 2 విత్తనంలాగే కాలమే మనల్ని తినేస్తూ ఉంటుంది. ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

Hit Bharati FM 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మళ్ళీ రావము నుంచి విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే గనక శ్రవణ్ భరద్వాజ్ పాడగా ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:51 దాటి 58 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో స్టోరీ అయిపోయింది, మరి డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు జూన్ 26th. మరి ఈ రోజు డే స్పెషల్ ఏంటి అంటే గనక ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే అనమాట. లైఫ్ అంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ, కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ యూత్ ఒక్కసారి టేస్ట్ చూద్దాం, ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు, లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంది అంటూ ఈ డ్రగ్స్ అనే ఊబిలో పడిపోతున్నారు. డ్రగ్స్ ఇచ్చే కిక్ టెంపరరీ, కానీ అది జీవితానికి ఇచ్చే షాక్ మాత్రం పర్మనెంట్. మొదట్లో సరదాగా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత అది అలవాటుగా మారుతుంది, చివరికి అది ఎడిక్షన్ అయిపోయి మనిషిని లోపల నుంచి నమలేస్తుంది. శారీరకంగా మానసికంగా మనిషి పనికిరాకుండా పోతారు. అరే అమ్మా నాన్నలు ఎన్నో కలలు కంటూ ఉంటారు కదా, మన గురించి వాళ్ల నమ్మకాన్ని రోడ్డు పాలు చేయడం న్యాయమా చెప్పండి. మన ఊర్లో గల్లీ చివర సిగరెట్ బంక్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సిటీస్లో ఉండే పబ్స్ పార్టీల దాకా ఈ నెట్వర్క్ అయితే పాకిపోయింది. అందుకే ఈ జూన్ 26th ప్రపంచమంతా కలిసి ఒక్కటే ఈ డ్రగ్స్ నెట్వర్క్ని అందం చేయాలని కంకణం కట్టుకుంది. అరే సౌజీ ఇదంతా బాగానే ఉంది, సామాన్యులను మనం ఏం చేయగలం అని అడుగుతున్నారా, అక్కడికే వస్తున్నా. మనం పెద్ద పెద్ద యాక్షన్స్ తీసుకోలేం, బట్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అయితే మనం మార్చగలం. మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంట్లో కానీ ఎవరైనా సడన్గా సైలెంట్ అయిపోతున్నా, వింతగా ప్రవర్తిస్తున్నా, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నా, వర్క్ మీద శ్రద్ధ పెట్టడం లేదా, వాళ్ళని ఎలా అడుగుతారంటే ప్రేమగా అడగండి, ఏమైందిరా నేనున్నానుగా అని ధైర్యం చెప్పండి. అడిక్షన్లో పడిపోవడం తప్పు కాదు, అది ఒక జబ్బులా తయారైపోతుంది, దానికి ట్రీట్మెంట్ ఉంది, రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని సమాజం నుంచి వదిలివేయకుండా మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావడానికి అది చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. అంతేకాదు జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి, లవ్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, ఎగ్జామ్స్లో మార్క్స్ తగ్గచ్చు, జాబ్ రాకపోవచ్చు, అంత మాత్రానికి డ్రగ్స్కి బానిసలు అయిపోతాయి ఎలా చెప్పండి. సమస్యలకి సొల్యూషన్స్ వెతకాలి, కానీ ఇలా జీవితాన్ని ఎండ్ చేసుకోకూడదు. సో ఈ జూన్ 26th మనమందరం ఒక ప్రామిస్ చేసుకుందాం, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని డ్రగ్స్ ఫ్రీగా మార్చడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం.

వివేక్ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మహానటి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఎవరు పాడారంటే కనుక చార్లతమని పాడగా మికేజీ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:58 దాటి 10 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈరోజు మనమందరం ఒక ప్రత్యేకమైన ఎంతో పవిత్రమైన రోజునైతే గుర్తు చేసుకుంటున్నాం. అవును, ఈరోజు మొహరం. చాలామంది మొహరం అనగానే కేవలం ఒక పండుగ అనుకుంటారు, కానీ దీని వెనుక ఒక కన్నీటి గాథ ఉంది, అంతకన్నా గొప్ప విరోచిత త్యాగాల చరిత్ర ఉంది. ఈరోజు మన కాఫీ టైంలో మొహరం వెనుకున్న అసలైన కథని, మన తెలుగు నేలపై అది ఎలా పేర్ల పండుగ మారిందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, మొహరం అంటే ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకునే పండుగ అని. కానీ అది నిజం కాదు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం అనేది వాళ్ల సంవత్సరంలో మొదటి నెల, అంటే కొత్త సంవత్సరం అనమాట. కానీ ఇదే నెలలో ఇస్లాం చరిత్రలోనే అత్యంత విషాదకరమైన, అంతకన్నా పవిత్రమైన ఘట్టం ఒకటి జరిగింది. ప్రవక్త మహమ్మద్ గారి మనవడైన హజ్రత్ ఇమాం హుస్సేన్ గారు, ఆయన కుటుంబ సభ్యులు అన్యాయానికి అధర్మానికి ప్రతిరూపమైన యజీద్ అనే రాజుకు ఎదురెళ్లారు. సత్యం కోసం, న్యాయం కోసం కర్బలా అనే మైదానంలో కేవలం 72 మందితో కలిసి లక్షలాది మంది ఉన్న శత్రు సైన్యంతో పోరాడారు. దాదాపు 10 రోజుల పాటు నీరు ఆహారం కూడా లేకుండా శత్రువులు వాళ్లను బంధించినా ఇమాం హుస్సేన్ గారు మాత్రం అన్యాయానికి తలవంచలేదు. చివరికి తన ప్రాణాలనే త్యాగం చేశారు. ప్రాణం పోయినా పర్లేదు, కానీ బతికినంత కాలం తల ఎత్తుకుని ధర్మం కోసమే బతకాలి అని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు ఇది. అందుకే ఇదొక శోకదినం అనమాట, ఒక వీరుడి త్యాగాన్ని, సత్యాగ్రహాన్ని తలుచుకునే రోజు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:59 దాటి 46 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం న్యూస్ హెడ్లైన్స్ టేక్ యూ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన 4 సభ్యులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన వారు, తిరిగి ఎన్నికైన వారిలో 10 మందితో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. వారిలో టీడీపీ నుంచి సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి లింగమనేని రమేష్ ఉన్నారు. స్వల్ప దీర్ఘకాలిక ప్రణాళికలతో పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్టంలో పర్యాటక రంగం బలోపేతానికి పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన సూచనలతో కూడిన వినతిపత్రం అందజేశారు. పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బీచ్ షాక్స్ విధానం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేశాయని చెప్పారు. పదోన్నతులు, పోస్టుల ఉన్నతీకరణ, బదిలీలకు ఫ్రీజింగ్ గడువును 5వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. సాధారణ పరిపాలనా శాఖ ఇటీవల జారీ చేసిన మెమో ప్రకారం ఈ నెల 25 నుంచి ఫ్రీజింగ్ అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పుడు దాన్ని పొడిగించారు. ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా సాధారణ పరిపాలనా శాఖ సవరణ మెమో జారీ చేసింది. 5వ తేదీలోపు పోస్టుల ఉన్నతీకరణ, పదోన్నతులు 30 వరకు ఏర్పడే ఖాళీలకు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. పేదలకు అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందించాలనే ఉద్దేశంతో అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులను నిన్న ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం అమరావతిలో ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, జూలైలో భవన నిర్మాణాలకు పుట్టింగ్ పనులు ప్రారంభిస్తామని, 2028 నాటికి ఆసుపత్రి మొదటి దశ పనులు పూర్తి చేసి రోగులకు వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్కు సంబంధించిన ఫలితాలను ఈ నెల 30వ తేదీన విడుదల చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 1వ తేదీన ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల కారణంగా జాప్యం చోటు చేసుకుంది. ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఉన్న విషయం తెలిసిందే. శ్రీవారి భక్తులకు అందించే అన్నప్రసాదాలు, తాగునీరు ఇకపై మరింత సురక్షితంగా నాణ్యతతో అందించనున్నారు. తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా నిర్మించిన భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నిర్వహించిన మొదటి పూర్తిస్థాయి అధికారిక పరీక్షల నివేదికను తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిన్న పరిశీలించి ఆమోదించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు. Thank you.

న్యూస్ వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎవడ సుబ్రహ్మణ్యం నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సెంథిల్ అండ్ రహిత పాడగా ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారన్నమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:08 దాటి 44 సెకండ్లుగా వస్తుంది. మన గుడ్ మార్నింగ్ విజయవాడలో, మరి ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసా. గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఒక వండర్ఫుల్ లైన్, ఒక్కసారి కూడా తప్పు చేయని వ్యక్తి తన జీవితంలో కొత్తగా ఏది ప్రయత్నించనట్టే లెక్క. ఈ మాట వినడానికి ఎంత సింపుల్గా ఉందో కానీ దీని వెనుక ఉన్న లాజిక్ అంతకంటే డబుల్ పవర్ఫుల్గా ఉంది. మరి దీని గురించి ఇవాళ ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో కాస్త డీప్గా అంతే జోష్గా డిస్కస్ చేసుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టిక్ ఇన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. ఎందుకంటే ప్రేమ అంటే నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అంచిత్ర గారు పాడగా రామ్ జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:23 దాటి 50 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన ఐన్స్టీన్ గారు చెప్పిన ఒక లైన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. మనం రోజు ఉదయం లేచామా, రొటీన్గా ఆఫీస్కో కాలేజ్కో వెళ్ళామా, సాయంత్రం ఇంటికి వచ్చి పడుకున్నామా, అంటే అక్కడ తప్పులు జరగడానికి 0% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక గీసుకున్న గీతలో ఒక సేఫ్ జోన్లో బతికేస్తున్నాం. కానీ సేఫ్ జోన్లో లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుందేమో కానీ అక్కడ గ్రోత్ అస్సలు ఉండదు. ఎప్పుడైతే మనం ఆ గీత దాటి బయటకు వచ్చి కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేస్తామో అప్పుడే అసలైన కిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఆ ప్రాసెస్లో తప్పులు జరగడం చాలా కామన్. సో తప్పులు చేయాల్సిందే అదనమాట. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టిచ్ ఇన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

జాయిన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే సెగ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంట గనక సునీత అండ్ సుజని పాడగా జోషువా శ్రీధర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారి లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:30 దాటి 32 సెకండ్లు కావస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మన సొసైటీలో ఒక పెద్ద రాంగ్ మైండ్ సెట్ ఉందండి. ఎవరైనా తప్పు చేస్తే అరే వాడు వేస్ట్ రా వాడికి చేత కాదు అని ముద్ర వేసేస్తూ ఉంటారు. కానీ ఐన్స్టీన్ ఏమన్నారంటే తప్పులు చేస్తున్నాము అంటే గనక దాని అర్థం నువ్వు చేత కాని వాడివి అని కాదు, నువ్వు ఇతరుల కంటే భిన్నంగా ఏదో ట్రై చేస్తున్నావు అని. అంతే కదండి. మరి ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలి అంటే బల్బు కనిపెట్టే ప్రాసెస్లో థామస్ గారు వేలసార్లు ఫెయిల్ అయ్యారు. అవి తప్పులు కాదు, బల్బు వెలగడానికి పనికిరాని వేల మార్గాలు కనుగొన్నారు. అంతెందుకండి, మనం చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు 100 సార్లు కింద పడతాం. ఆ పడటాన్ని తప్పు అనుకుంటే ఇవాళ మన 2 కాళ్ళ మీద నిలబడే వాళ్ళమే కాదు. అవునంటారా కాదంటారా? సో తప్పు చేయడం మానవ సహజం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:38 దాటి 14 సెకండ్లుగా వస్తుంది. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఐన్స్టీన్ చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా. తప్పులు చేయడం అంటే మనం ఓడిపోతున్నామని కాదండి, మనం ఇతరుల కంటే వేగంగా నేర్చుకుంటున్నామని అర్థం. ఎవరైతే తప్పులకు భయపడి అసలు ప్రయత్నమే చేయరో వాళ్ళు జీవితంలో ఎప్పటికీ కొత్తగా ఏది సాధించలేరు. సైకిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు కింద పడతాం, అది తప్పు కాదండి, ప్రయత్నం. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లాస్ రావచ్చు, అది ఫెయిల్యూర్ కాదు, ఒక లెసన్. ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు తడబడతాం, అది తప్పు కాదు, గ్రోత్. సో తప్పులు జరుగుతాయేమో అని భయపడి వెనకడుగు వేయకండి, కొత్తగా ఆలోచించండి, కొత్తగా అడుగులు వేయండి. తప్పులు జరిగితే కాలర్ ఎగరేసి చెప్పండి, అవును నేను ట్రై చేశాను, నేర్చుకున్నాను అని. ఎందుకంటే నో మిస్టేక్స్ ఈజ్ ఈక్వల్ టు నో అటెంప్ట్స్. ఏమంటారు ఆలోచించండి. ఈలోపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ప్రేమగుడమో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఉన్నికృష్ణన్ పాడగా రాజశ్రీ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:44 దాటి 50 సెకండ్లు కావస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే ఐన్స్టీన్ గారు చెప్పిన లైన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా, ఒక్కసారి హిస్టరీ తిరిగేసి చూడండి. ప్రపంచాన్ని మార్చేసిన ఎన్నో గ్రేట్ ఇన్వెన్షన్స్ కొన్ని పొరపాట్లు లేదా అనుకోని ప్రయోగాల వల్లే బయటపడ్డాయి. కొత్త దారిలో వెళ్తున్నప్పుడు దారి తప్పడం సహజం, కానీ అలా దారి తప్పినప్పుడే కొత్త ప్రదేశాలు, కొత్త అవకాశాలు పరిచయమవుతాయి. తప్పు చేయని వారు కేవలం ఒక ఫాలోవర్ మాత్రమే. తప్పులు చేస్తూ నేర్చుకునేవాడే ఒక లీడర్ అవుతాడు, ఒక క్రియేటర్ అవుతాడు. సో తప్పులు చేయాలి, చేస్తేనే అందులో లోతేంటో తెలుస్తుంది. ఇంకా మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్,

0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
1: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నమస్కారం, చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఖుషి మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంట కనుక, జీన్ శ్రీనివాస్ అండ్ హరిణి పాడగా, మన శర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా ఏం రత్నం గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:53 దాటి 37 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి తప్పులు చేయడం అనేది ఒక పాపం కాదు, అదొక ఎక్స్పీరియన్స్. తప్పు చేయని రోబోలా బతకడం కంటే తప్పులు చేస్తూ వాటి నుండి నేర్చుకుంటూ ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా ఎదగడంలోనే అసలైన మజా ఉంటుంది. సో మై డియర్ లిజనర్స్, నేను మీకు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఒకటే, జీవితంలో తప్పులు జరుగుతాయేమో అని భయపడి కొత్త పనులు చేయడం ఆపేయకండి. కొత్త బిజినెస్ ఐడియా ఉందా అడుగు ముందుకు వేయండి. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలా తడబడినా సరే మాట్లాడడం స్టార్ట్ చేయండి. తప్పులు జరిగితే చెప్పండి, అవును నేను ట్రై చేసి నేర్చుకున్నాను అని. ఎందుకంటే తప్పులు చేసే హక్కు కేవలం ప్రయత్నించే వాళ్లకు మాత్రమే ఉంటుంది, కూర్చుని విమర్శించే వాళ్ళకు కాదు. సో అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 26 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. నషాముక్త భారత్ స్వప్నాలను సాకారం చేద్దాం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం. యువతే దేశ భవిత, వికసిత్ భారత్ లో కీలకం మీ పాత్ర.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవడమే మొహరం నిజమైన అర్థమని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. మొహరం సందర్భంగా ఆయన సందేశమిచ్చారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల అయిన మొహరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, సత్యం విశ్వాసం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ప్రవక్త మనవడైన హజరత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని మొహరం గుర్తు చేస్తోందని అన్నారు. ఇది లోతైన ఆత్మ పరిశీలన, స్మరణ, ఆధ్యాత్మిక భక్తికి సమయమని, ఇస్లాం మూల సూత్రమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహరం స్ఫూర్తిని ఎల్లప్పుడూ స్మరించుకుందామని గవర్నర్ పేర్కొన్నారు. ఈ నెల 21న జరిగిన నీట్ యూజీ 2026 రీఎగ్జామ్ ప్రాథమికకి నిన్న విడుదల చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 4 సెట్ల ప్రశ్న పత్రాలు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పరీక్షల్లో పారదర్శకత కోసం అభ్యర్థులు తమ జవాబులను సరిచూసుకోవచ్చు. రాజధాని అమరావతిలో 874.56 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులకు సంబంధించి సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు వాటి అమలుకు అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్టక్చర్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఆదేశించింది. కృష్ణానది కుడిగట్టున వరద రక్షణ ఇన్స్పెక్షన్ రోడ్డు నిర్మాణ పనులు 3 ప్యాకేజీల కింద 322.43 కోట్ల రూపాయలతో L1గా నిలిచిన బిడ్డర్లకు అప్పగించేందుకు అనుమతినిచ్చారు. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సామాజిక అభివృద్ది స్టాటజీ విభాగాల అధికారులతో ప్రపంచ బ్యాంకు బృందం ప్రతినిధులు నిన్న సమావేశమయ్యారు. రాజధాని గ్రామాల యువత మహిళలకు సీఆర్డీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల గురించి సామాజిక అభివృద్ది విభాగం డైరెక్టర్ వి రాములు, స్టాటజీ విభాగం డైరెక్టర్ అడుసుమిల్లి ఉమా వివరించారు. జీవనోపాధి కల్పనకు తీసుకుంటున్న చర్యలు, యువతకు కల్పిస్తున్న

ఉపాధి అవకాశాలను తెలియజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబి రామ్జీ కార్యక్రమాన్ని వచ్చే నెల 2న తిరుపతి జిల్లాలో ప్రారంభించనున్నారు. అనంతపురం జిల్లాలో ప్రారంభించాలని మొదట భావించిన తాజాగా తిరుపతి జిల్లాకు మార్చారు. జిల్లాలోని ఏ గ్రామంలో ప్రారంభించాలన్న దానిపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఆలిండియా టూరిస్ట్ పర్మిట్తో 12 కంటే ఎక్కువ సీట్లతో తిరిగే ప్రయాణికుల వాహనాలు రాష్ట్రంలో త్రైమాసిక పన్ను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటి వరకు సీటుకు త్రైమాసికానికి 4,000 రూపాయల చొప్పున వసూలు చేస్తుండగా ఇకపై 2,500 రూపాయల చొప్పున వసూలు చేస్తామంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 1వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రానున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సభలో ప్రసంగిస్తారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కళ. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి 101.9. మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:09 దాటి బా జస్ట్ మిస్ 13 సెకండ్లు అయిపోయిందనమాట. మరి మనం జోరుగా హుషారుగాలు. మరి ఈ జోరుగా హుషారుగాలు ఏం మాట్లాడుకుందామంటే కనుక, ఒక దేశం ఎంత ఎదిగింది అనేది కేవలం ఢిల్లీలో ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్స్లను చూసో లేదా ముంబై షేర్ మార్కెట్ ఇండెక్స్లను చూసో చెప్పలేం. దేశం పెరిగింది అని ఎప్పుడు గర్వంగా చెప్పగలమంటే, ఈ దేశంలో ఉండే ఆఖరి పౌరుడు, ఆ పల్లెటూరు చివరన ఉండే ఆ పేద కుటుంబం. ఈరోజు మాకు ఎలాంటి డోకా లేదు, మా వెనుక ఒక ప్రభుత్వం అండగా నిలబడింది అని గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు, గత 12 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వ ప్రస్థానంలో మోడీ గారు పదే పదే చెప్పే మాట ఒకటి ఉంది, సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. అది కేవలం స్లోగన్ కాదండి, ఒక సామాన్య భారతీయుడి ఇంట్లోకి వెళ్తే కనిపించే నిజం. అందుకే ఈరోజు మన స్పెషల్ టాపిక్ ఏంటి అంటే, సంక్షేమం ప్రతి ఇంటికి అండ. దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు హ్యాపీ డేస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా మిక్కీ జమేర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వనమాలి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:16 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా షరగలు. నేనైతే సంక్షేమం ప్రతి ఇంటికి అండ అనే దాని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. మరి మన పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. ఒక మనిషికి ఎన్ని ఆస్తులున్నా కడుపు నిండా తిండి లేకపోతే ఆ జీవితానికి విలువలేదు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచమంతా లాక్డౌన్ అయిపోయింది. కూలీ పనులు చేసేవారికి రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి కోట్లాది మంది సామాన్యులకి అసలు రేపు ఎలా గడుస్తుంది అనే భయం పట్టుకుంది. అలాంటి టైంలో గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దేశానికి ఒక సంజీవ

లా మారింది. దాదాపు 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలు, పప్పులు అందించడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక లార్జ్ స్కేల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్గా ఇది హిస్టరీ క్రియేట్ చేసింది అదనమాట. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

న్యూస్ వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే కేరిన్ ద మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక జొంత గాంధీ పాడగా మీకు చెప్పారు. మ్యూజిక్ కంపోజ్ చేయగా రామ్ జోగేశాచి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:25 దాటి 57 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషర్గలో. నేనైతే సంక్షేమం ప్రతి ఇంటికి అండ అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నాను కదా. ఒక మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని అడగండి, వాళ్ళకి జీవితంలో అతిపెద్ద భయం ఏంటో తెలుసా? ఇంట్లో ఎవరికైనా పెద్ద జబ్బు వస్తే ఏమైపోతామో అనే భయం. హాస్పిటల్ బిల్లులు కట్టలేక ఉన్న ఇల్లు అమ్ముకుని అప్పులు పాలై రోడ్డును పడ్డ కుటుంబాలు మన దేశంలో లక్షల్లో ఉన్నాయి. ఈ భయానికి చక్కుపడుతూ వచ్చిందే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు క్యాష్లెస్ పేపర్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ అందుతుంది. ఇంకా ఈ పథకాల గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిని పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే నువ్వే నువ్వే నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:36 దాటి 17 సెకండ్లు కావస్తుంది. మన ఉన్నాం జోరుగా ఉషారుగాలు. దేశ జనాభాలో దాదాపు సగం మందికి హెల్త్ కార్డ్స్ అందాయి. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి జేబులో రూపాయి లేకుండా ట్రీట్మెంట్ చేయించుకుని క్షేమంగా ఇంటికి వస్తున్నారంటే అది ఇందాక చెప్పాను కదా ఆ స్కీమ్ ఇచ్చిన ధైర్యమే. అదే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నమాట. ఈ స్కీమ్ వల్ల చాలామంది పేదలు ఎంత ఇబ్బందులైనా ట్రీట్మెంట్ చేసుకోగల సామర్థ్యాన్ని తెచ్చుకున్నారంటే ఈ స్కీమ్ వల్లే అనమాట. ఇక మన ఇంట్లోని ఆడబిడ్డల విషయానికి చూద్దాం. ఒకప్పుడు పల్లెటూరులో తెల్లవారుజామున 4 గంటలకే లేచి

చెత్తాచెదారం కట్టలు ఏరుకొచ్చి ఆ పొగలో కళ్ళు కారుతుంటే వంట చేసేవాళ్ళు మన అమ్మలు అమ్మమ్మలు. ఆ పొగ పీల్చడం వల్ల రోజుకు 40 సిగరెట్లు తాగినంత డ్యామేజ్ వాళ్ళ ఊపిరితిత్తులకి జరిగేదట. ఆ బాధను దూరం చేసింది పిఎం ఉజ్వల యోజన. 10 కోట్లకు పైగా పేద మహిళల ఇళ్లకు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చి వాళ్ల కళ్లల్లో ఆనందాన్ని చూశారు. ఒకప్పుడు చీకటి పడే వరకు లేదా తెల్లవారక ముందే బయటకు వెళ్లాల్సి వచ్చిన మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, భద్రతని ఈ చిన్న మార్పు ఎంతలా కాపాడిందో మాటల్లో చెప్పలేం. ఇది కేవలం క్లీన్లీనెస్ డ్రైవ్ కాదు, ఇదొక సోషల్ రెవల్యూషన్ అన్నమాట. ఇంకా చాలా స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టిట్యూ టు విత్ భారతి FM 101.3.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:44 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగా. నేనైతే స్కీమ్స్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా, జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండే ఒకే ఒక్క పెద్ద కళ సొంతిల్లు. వర్షం వస్తే తడవకుండా, ఎండ కొడితే తలదాచుకోవడానికి 4 గోడలు, పైన పక్కా ఇల్లు ఉండాలని కోరుకొని మనిషి ఉంటారండి. చెప్పండి, గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కలిపి దాదాపు 4 కోట్ల పైగా పక్కా ఇళ్లను నిర్మించి పేదలకు అందించారు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉందండి, అదేంటో తెలుసా? ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్ ఎక్కువ శాతం ఇంట్లోని మహిళల పేరు మీదే జరిగింది. అంటే మహిళా సాధికారతకి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది చెప్పండి? ఇంకా చాలా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: దింటికి పప్ప, దిగిడి దిగిడి దింటికి పప్ప, దింటికి పప్ప, దిగిడి దిగిడి దింటికి పప్ప.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.8 అజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:52 దాటి 10 సెకండ్లుగా వస్తుంది. మనం జోరుగా ఉషారుగాలు. నేనైతే ఈ జోరుగా ఉషారుగాలో సంక్షేమం ప్రతి ఇంటికి అండా దీని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. ఇంకా చివరిగా మనందరికీ అన్నం పెట్టే అన్నదాత మన రైతురాజు. విత్తనాలు వేసే టైంకి, ఎరువులు కొనే టైంకి చేతిలో పైసలు లేక వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే రైతన్నల కష్టాలు మనకు తెలియవు. అందుకే పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా 60,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని

ని నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు. డైరెక్ట్గా రైతన్న బ్యాంక్ అకౌంట్కి 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు అందుతున్నాయన్నమాట. ఇది ఎంత పెద్ద ఊరటనిస్తుందో ఆలోచించండి. ఈ సంక్షేమ పథకాలు దేశానికి ఆత్మ లాంటివి. ఒక సామాన్యుడికి కళ్ళలో కనిపించే కృతజ్ఞత, ఒక పేద కుటుంబంలో వచ్చే ఆర్థిక భరోసానే ఈ 12 ఏళ్ల పాలనకు అసలైన సర్టిఫికెట్ అనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 9:53 దాటి 8 సెకండ్లు అవుతుంది. ఈనాటి జోరుగా హుషారుగాకి బై బై చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర మంత్రి తన నివాసానికి ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్ట్రాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీలు అప్రమత్తంగా ఉండాలని, కాలానుగుణంగా వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 16 వ్యసన విముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ప్రస్తుతం 25 వ్యసన విముక్తి కేంద్రాలు పనిచేస్తున్నాయని, వాటిలో వైద్యులు, కౌన్సిలర్లు, నర్సులు తదితర సిబ్బంది నియామకాలను వేగవంతం చేశామని చెప్పారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలకంగా నిలుస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి చేయూతనిస్తోందని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య ప్రతినిధి సభ పిలుపునిచ్చిన మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక

తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు.
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్వాగతం వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్య అని చిత్ర గారు పాడిన క్రిమినల్ మోహనజ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:11 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పోయాం హర్విల్లోకి. మరి హర్విల్లో మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తారు. మరి క్వశ్చన్ ఏంటంటే, రాము జేబులో ఏమీ లేదు కానీ అందులో ఒకటి ఉంది, అది ఏంటిది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. రాము జేబులో ఏమీ లేదు కానీ అందులో ఒకటి ఉంది, అది ఏంటిది? మీకు గనక తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662488114 కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. వినతే పైస్ హౌజన్ నుంచి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అనుబ్రువెన్స్ జితిన్ అండ్ శ్రీ కావ్య చంద్ర పాడగా, అనుబ్రువెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:23 కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రామో జేబులో ఏమీ లేదు కానీ అందులో ఒకటి ఉంది, ఏంటది అని అడిగాను. చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. కనకరావు పడ నుంచి ఖాళీగా ఉంది అంటూ మెసేజ్ చేశారు. ఇంకా ఇంకొంచెం దగ్గరికి వచ్చారు. ఇంకొంచెం గాలి గాలి ఖాళీ ప్రదేశం గాలితో నిండి ఉంటుంది అంటూ మచిలీపట్నం నుంచి సుదర్శన్ గారు మెసేజ్ చేశారు. కాదండవి ఏమీ లేదని చెప్పను, అక్కడే చిన్న లాజిక్ ఉందన్నమాట. పెడన జగనందం కాలనీ అప్పలరాజు గారు హోల్ ఉంది అంటూ మెసేజ్ చేశారు. కాదండి, రాజేష్ హిందూపూర్ నుంచి ఏటీఎం కార్డ్ అంటూ పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ పుడిపాకి నుండి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు ఖాళీ అని. కాదండి, చిల్లి అంటూ దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు ఒకటి అని పంపించారు. ఏమీ లేదని చెప్పాను కదా, ఒకటి కాదనమాట, ఓ ఉంటుందంట. రాజు ఏలూరు నుంచి, రాంగ్ ఆన్సర్. హార్ట్ అంటూ పంపించారు సురేష్ ఫ్రమ్ చీరాల నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు, పోరాంగ్ నుంచి వీరరాఘవమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం, నా ఆన్సర్ హర్విలు ప్రోగ్రాంలో రాము జేబులో ఏమీ లేదు కాబట్టి ఒకటి ఉంది, అదేంటంటే కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. చిల్లి అంటూ సమిత తిరుపతి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ సౌజన్య మేడం నమస్తే, బాగున్నారా అంటూ హర్విల్కి స్వాగతం. అదేవిధంగా మా జవాబు జేబే లేదు అది సంగతి అంటూ రఘువీర్ సింగ్ సుగ్నబాయ్ ఏలూరు నుంచి అయితే మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ అంటూ కంఠం ప్రవళిక బృంద పాలవంచి నుంచి పంపించారు, హాయ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ ఆన్సర్ ఈజ్ కానీ ఆర్ 1 rupee అని పంపించారు. ఏంటో అర్థం కాలేదు కానీ 1 rupee అయితే రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ మార్నింగ్ అండి అంటూ చినకాకన్ నుంచి సుమ జేబులో చేయి ఉంది అంటూ పంపించారు. ఇంకా మెసేజ్లు అయితే పంపిస్తున్నారు, ఆన్సర్ అయితే చెప్తాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: నాణ్యతలో రాజీ లేదు,
7: ధరలో సాటి రాదు,
6: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
7: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
6: విజయ వంట నూనెలు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

జ్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే ఆపద్ బాంధవుడు మో నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన పాట అయితే విన్నారు కదా. మరి దీనికైతే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:33 దాటి 46 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హార్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రాము జేబులో ఏమీ లేదు కానీ అందులో ఒకటి ఉంది, అది ఏంటిది అని అడిగా. ఇంకా ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఆన్సర్ హ్యాండ్ అంటూ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆజే సౌజన్య గారు, టుడే సాంగ్ సూపర్ అంటూ వీరేష్ ఊర్మిళ కోడుమూరు నుంచి అయితే పంపించారు. థ్యాంక్స్ అండి. ఇంకా మనోహర్ గారు జేబు అని పంపించారు. కాదండి, భాస్కర్ పెడ నుంచి జేబు ఉంది లేదా ఒకటి అనే సంఖ్య ఉంది. ఏమీ లేదంటే ఒకటి ఉండదు కదా. ఇంకొంచెం క్వశ్చన్ రిపీట్ అంటూ పంపించారు. అడిగాను కదా ఇందాక, రాము జేబులో ఏమీ లేదు కానీ అందులో ఒకటి ఉంది, అదేంటిది అనమాట. రాజు ఏలూరు నుంచి ఏమీ కాదనమాట. పెడన జగనంద కాలి అప్పల రాజు గారు ఓ అనే అక్షరం అంట. కాదండో, గూగుల్ చెప్పిందా? లేదు లేదు, అదైతే కాదనమాట. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది కదా. ఆన్సర్ ఏంటి అంటే 0 అనమాట. ఏమీ లేదంటే మ్యాథ్స్లో 0 ఉన్నట్టే కదా, అలా 0 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. తిట్టుకుంటున్నారా? ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మీ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మీ తమ్ముడి వయసు అందులో సగం ఉంటుంది. ఇప్పుడు మీ వయసు 100 ఏళ్ళు అయితే మీ తమ్ముడి వయసు ఎంత? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మీ తమ్ముడి వయసు అందులో సగం ఉంటుంది. అంటే 4 ఇయర్స్ అయితే సగం 2 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ వయసు 100 ఏళ్ళు అయితే మీ తమ్ముడి వయసు ఎంత ఉంటుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866244884 కైతే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

లేబర్ వెల్ఫేర్ కమిషన్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకమైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆవారంభం నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అండ్ తన్వి పాడగా యువన్ శంకరాజం మ్యూజిక్ కంపోజ్ చేయగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 53 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మీ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మీ తమ్ముడు వయసు అందులో సగం ఉంటుంది, ఇప్పుడు మీ వయసు 100 ఏళ్ళు అయితే మీ తమ్ముడు వయసు ఎంత అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోనిషా మాధురి తమిళనాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఏలూరు నుంచి రాజుగారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాకృష్ణ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, మల్లేశ్వరరావు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. ఉప్పలూరు గ్రామం కంకపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ హిందూపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. నా పేరు నాగమణి, రాములు మంగళగిరి నుంచి అంటూ ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. అగస్య ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ వేణు జయంపు గ్రామం ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మామ్, ఆన్సర్ ఈజ్ అంటూ కాకాన్ నుంచి పద్మ భవ్య చింటూ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. పుట్పాక్ నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రూపణ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు హాయ్ అండి. కుసుమ అంబట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. గాంధీ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీహరి హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకర్ నుంచి సుమా గారు 2 ఆన్సర్స్ పంపించారు. ఇప్పుడు దీంట్లో ఏదని తీసుకోవాలి ఏదో మీరే చెప్పండి, అప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా. హాయ్ అక్క, ఎంజే కాలనీ పెడ నుంచి అనసూయ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు చాలామంది. తిరుపతి నుంచి సమిత 2 బాయ్స్ ఏమైందనుకుంటా అని పంపించారు, అర్థం కాలేదు. హాయ్ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్, శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మామ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి రంధ్రం ఉంది అని ఫస్ట్ ఆన్సర్ పంపించారు. రంధ్రం కదండి, 0 అనమాట అది. ఇంకా సురేష్, సునీత, నిరంజన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ రాజ్య గారు అంటూ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారంటూ చండిక వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం నుండి మచిలీపట్నం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా మనోహర్ ఎప్పుడు అయినా 2 తక్కువే కాబట్టి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ మామ్, ఆన్సర్ ఈజ్ అంటూ స్మాల్ డౌట్ అవును మీరు అడిగిన క్వశ్చన్కి సపరేట్ ఉంటుంది. ఇంకా హాయ్ సౌజ్ఞ గారు ఎలా ఉన్నారు నా వయసు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీ శ్రోత అంటూ ఎంబీవీ నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అరుణ్ కుమార్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి ఆన్సర్ అయితే పంపించారు రాంగ్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్, తన ఏజ్ 100 ఇయర్స్ అయితే బ్రదర్ ఏజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ కాజల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ ఐఎమ్ నజియా షేక్ అంటూ ఐఎమ్ ఫ్రమ్ తాడికొండ గుంటూరు డిస్ట్రిక్ట్ బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు. బాగున్నానండి, ఆన్సర్ పంపించుంటే ఇంకా బాగుండేది. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. మరి ఆన్సర్ ఏంటి అంటే 98 ఇయర్స్ అన్నమాట. కొంతమంది 50 అంటే హాఫ్ అని చెప్పి 100 ఇయర్స్లో హాఫ్ అని పంపించారు, కాదు వాళ్ళిద్దరికి గ్యాప్ 2 ఇయర్సే ఉంది కాబట్టి. సో వాళ్ళ తమ్ముడు ఏజ్ 98 అన్నమాట. అది మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:53 దాటి 13 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విల్కైతే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి

షో కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విదు భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా డ్రోన్ డెలివరీ నెట్వర్క్ ను అభివృద్ది చేసేలా ఎయిర్బ్యాండ్ సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ గీతాంజలి శర్మ, ఎయిర్బ్యాండ్ వ్యవస్థాపకులు నమన్ పుష్ప ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరులను కలుపుతూ డ్రోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎయిర్బ్యాండ్ సంస్థ లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్ రంగాల్లోని భాగస్వాములతో కలిసి పనిచేయనుంది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలని, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేట్లు రూపొందించిన నైపుణ్యం పోర్టల్ను జూలైలో ఆవిష్కరించి ఇందులో నమోదైన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ స్కిల్ కార్డు జారీ చేయాలని సూచించారు. రాష్టంలో 16 వ్యసన విముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడపల్లో కేంద్రాల్లో అవసరమైన నిర్మాణాలతో పాటు బయోఫీడ్బ్యాక్, ఈసీజీ యంత్రాలు సమకూరుస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ రోజు సాయంకాలం వరకు పంపవచ్చు. తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ ఇటీవల కొందరు దళారులు భక్తులను వరుసగా మోసగిస్తున్నారని, వీరి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. దళారులు దర్శనం, వసతి పేరుతో సంప్రదిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1552 57కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానమ్మూల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా

0: అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ముందుగా అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో మంచి మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను మీ ఆర్జే తేజు. మరి ఇంకెందుకు లేట్, ఫస్ట్ అయితే మనమైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ 100% లవ్ సినిమా నుంచి వినేసాం కదా, అద్నన్ సమీ వాయిస్ లో. సో ఎటు వెళ్ళిపోయారు కదా ఈ మధ్య, అసలు ఎక్కడ కూడా అద్నన్ సమీ పాటలు మనం తెలుగు పాటలు మెయిన్ గా వినట్లేదు. ఓకే, మరి నెక్స్ట్ మరిన్ని ఫిలిం అప్డేట్స్ కూడా మనం ఈ రోజు మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీకోసం రంగ్దే ఫిల్మ్ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. 11:16 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అయితే ఓజీ మూవీకి సీక్వెల్ ఉంటుందా ఏంటి అని కొద్ది రోజుల నుంచి అందరికి చాలా పెద్ద డౌట్ ఉంది. అయితే దాన్ని కన్ఫర్మ్ చేస్తూ నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఓజీ యూనివర్స్ అనే పేరుతో ఒక వీడియోని రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియో చూస్తే క్లారిటీ అయితే వచ్చేసింది. మొత్తానికి ఓజీ 2 సినిమా అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి అని మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది అనమాట. సో ఫ్యాన్స్ కోసమే ఈ సీక్వెల్ చేస్తున్నాము అని అర్థమయ్యేలాగా ఆ వీడియో కూడా చాలా క్రియేటివ్ గా బాగా చేశారు. మొత్తానికి ఓజీ యూనివర్స్ అనే పేరుతో నిన్న రిలీజ్ చేసిన వీడియో ద్వారా మనకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇంకా ఈ మూవీలో ఏంటంటే ఓజస్ గంభీర గురించి తెలియని స్టోరీని చెప్పబోతున్నారు అని చెప్పి మూవీ మేకర్స్ కూడా తెలియజేస్తున్నారు. సో అది మ్యాటర్. సో త్వరలోనే ఓజీ 2 అయితే మనం చూడబోతున్నాం అనమాట. ఇక నెక్స్ట్ మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఫిల్మ్ అప్డేట్స్ గురించి. మీ వసంతర కోసం అయితే అత్తారింటికి దారిది మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఇంకా వింటున్నావురా బాలు, ఇంకెప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: సంస్కృతి కుటుంబ అనుబంధాలపై సినిమాలు తీసేందుకు చాలా రోజుల నుంచి కూడా, అంటే చాలా ఇయర్స్ నుంచి మనం ఈ రీసెంట్ గా కూడా చూస్తున్నాం, టాలీవుడ్ లో చాలా రకాల సినిమాలు వస్తున్నాయి తెలంగాణ సంస్కృతి మీద. సో ఇప్పుడు ఇడుపు కాగితం అనే పేరుతో కొత్త సినిమా కూడా లాంచ్ చేయడం జరిగింది కదా, మరి మీరు కూడా చూసే ఉంటారు. మరి ఇందులో ప్రియదర్శి మెయిన్ లీడ్ రోల్ అన్నమాట. సో ప్రియదర్శి లీడ్ రోల్ అండ్ అలాగే ఫోక్ సాంగ్స్ పాడే అమ్మాయి నాగదుర్గ నటిస్తున్నారనమాట. సో వంశీ నరేడి గారు డైరెక్టర్ ఈ సినిమాకి, అలాగే సుకుమార్ రైటింగ్స్ అండ్ బన్నీవాసు గారి వర్క్స్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. మొత్తానికి ఒక కొత్త సినిమా అండ్ దీంట్లో సాంగ్స్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సురేష్ బోబిలి గారు అనమాట. సో మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలియాలి అంటే ఈ ఇడుపు కాగితం, వెరైటీగా ఉంది కదా టైటిల్ కూడా. సో ప్రియదర్శి ఎప్పుడు కొత్త కొత్త సబ్జెక్ట్స్, వెరైటీగా ఉండే సబ్జెక్ట్స్ ఎంచుకుంటారు కాబట్టి ఇది కూడా తన కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం అయితే సర్దార్ మూవీ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను, తర్వాత ఆ మూవీకి సంబంధించి ఇంకొక అప్డేట్ అయితే చెప్తా. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఈ కొండ కోనలలో షణ్ముఖుడే గలడంట,
4: మేడం వచ్చిందా?

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రెమో ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం ఉన్నాం సినిమా గబర్లు ప్రోగ్రామ్ లో. 11:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను మీ ఆర్జే తేజు. హీరో కార్తీ నటించిన సర్దార్ ఫిలిం ఎంతటి సక్సెస్ సాధించిందో తెలుసు కదా. మరి దీనికి సీక్వెల్ గా ఇప్పుడు ఒక మూవీ అయితే తీయబోతున్నారు, సర్దార్ 2 అనే టైటిల్తో. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో ఇదొక మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. సో కార్తీ గారు నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది తెలుసా. మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 10 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఎస్జే సూర్య ఇందులో విలన్ గా నటిస్తున్నారనమాట. సో పిఎస్ మిత్రన్ గారు ఈ సినిమాకి తెరకెక్కిస్తున్నారు. సో మొత్తానికి సెప్టెంబర్ 10 వరకు మనం వెయిట్ చేయాల్సిందే సర్దార్ 2 రిలీజ్ కోసం. మరి చూద్దాం ఎలా అందరినీ అలరిస్తుందో. నెక్స్ట్ మీకోసం అయితే సుల్తాన్ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను ఒక బ్యూటిఫుల్ సాంగ్, కార్తీ గారు నటించిన సినిమా. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆదిత్య ఎఫ్ఎం 101.3. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి హీరో రామ్ మనం ఆల్రెడీ వినేసాం, ఆంధ్ర కింగ్ తాలూకాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడడం జరిగింది కదా, అంటే రాయడం జరిగింది. అలాగే మరి సాంగ్ రైటర్ గానే కాకుండా ఇక ఏకంగా సినిమాని కూడా ఆయన, నెక్స్ట్ తన ఫిల్మ్ ని ఆయనే రైటర్ గా వర్క్ చేస్తున్నారు, ఆయనే సినిమా రాసుకుని కథ రెడీ చేసుకుని ఆయనే స్వయంగా డైరెక్షన్ చేసుకుంటున్నారనమాట. సో రాపో 23 అయితే టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి రామ్ పోతునేని మూవీ టైటిల్ 23. సో తన 23rd ఫిల్మ్ అనమాట. ఏకంగా ఈ చిత్రం అయితే ఒక భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు, అది కూడా తన కెరీర్ లో తొలిసారిగా 100 crore బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారనమాట. అయితే ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా చెప్తున్నారు. అండ్ చాలా మంది భారీ తారాగణం అయితే దీంట్లో వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు గారు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. ఇక

వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. మరి చూద్దాం రాపో 23 ఎలా ఉండబోతుందో. మరి ఆయన కెరీర్ లోనే తొలిసారిగా భారీ బడ్జెట్ మూవీ కాబట్టి స్వయంగా ఆయన డైరెక్షన్, అంటే ఒక రైటర్ గా డైరెక్టర్ గా అలాగే ఒక లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి టోటల్ 3 రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మనం కూడా. మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఇష్క్ మూవీ నుంచి ఒక లవ్లీ ట్రాక్ తో ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బే. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ప్రారంభమైంది. కోర్కెల రొట్టెల కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. పల్నాడు జిల్లాలో మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాల ప్రజల జీవన శైలిని మారుస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. రైతులు, కార్మికులు, విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయలతో 5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు. విజయవాడ ఆటోనగర్లో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆటోనగర్లో నూతన కాంపాక్టర్ను ప్రారంభించిన ఆయన విజయవాడ నగరంతో పాటు ఆటోనగర్ ప్రాంతంలో రోజూ సేకరించే వ్యర్థాలను జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నగరంలో చెత్త పేరుకుపోకుండా ప్రతిరోజు తరలించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పట్టాభిరామ్ వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశ అభివృద్దికి ముప్పుగా మారుతోందని హోంమంత్రి వంగళపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీసు శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కళ. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి మనం వచ్చేసాం 12:08 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అయితే మన భారతదేశం ఒక అందమైన ప్రదేశం కదా, అందరికీ తెలుసు. గొప్ప సంస్కృతి, వైవిధ్య భరితమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక కట్టడాలు, రుచికరమైన ఆహారం, అసలు ఇవన్నీ ఇండియాలోని ప్రజలకే కాదు ఇతర దేశాల వారికి కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మరి మెయిన్ గా మన ఇండియాలోని కొన్ని విలేజెస్ అయితే అండి, వాటి నేచురల్ బ్యూటీ, సంస్కృతి, సాంప్రదాయాలతో టూరిస్టులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి, చాలా ఎక్కువ మందిని సందర్శించేలాగా చేస్తున్నాయి. మరి విదేశీయులు కూడా ఎక్కువగా ఇష్టపడే ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట మన దేశంలో. ఆ ప్లేసెస్ ఏంటి తెలుసుకుందాం. సో ఎక్కువగా విదేశీయులు ఆ ప్లేసెస్ కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి మన దేశంలో ఉన్న ఆ ప్లేసెస్ ఏంటి, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. అయితే మీకోసం మీకు ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, ఎదురులేని మనిషి మూవీ నుంచి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 12:15 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరిక మన దేశంలో ఉన్న ప్లేసెస్ ఏవి ఎక్కువగా విదేశీయులు ఇష్టపడతారో తెలుసా? ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మలానా విలేజ్. మరి ఈ విలేజ్ హిమాచల్ ప్రదేశ్ లో ఉందన్నమాట, అది కూడా కుల్లు జిల్లాలో. హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఉన్న ఈ మలానా విలేజ్ కి చాలా మంది టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు తెలుసా? దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గ్రామాలలో ఒకటిగా పిలుస్తారు. మరి ఇక్కడ మనుషులకి బాహ్య ప్రపంచంతో అస్సలు సంబంధమే ఉండదండి, వాళ్ల సొంత సాంప్రదాయాలను కఠినమైన నియమాలను ఫాలో అవుతూ ఉంటారంట. అయితే ఎప్పటి నుంచో తరతరాలుగా ఇంకా అవే ఫాలో అవుతూ ఉంటారు, వాళ్లకున్న రూల్స్, వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయాలు అదే ఇంకా. సో ఇక్కడ ప్రజలు ఏంటంటే నో టచ్ రూల్ ఫాలో అవుతారు, ఎందుకంటే వాళ్ళ చాలా స్వచ్ఛతకి ప్రయారిటీ ఇస్తారనమాట. అంటే ఇక్కడికి వెళ్లే పర్యాటకులు ఎవరైనా సరే ఆ గ్రామస్తులను కానివ్వండి, వాళ్ళ ఇళ్లని కానివ్వండి, గోడలని, ఆలయాలని ఇక్కడ వాటిని ఏవి కూడా తాకకూడదు, కనీసం తాకని కూడా తాకకూడదు. జస్ట్ వెళ్ళామా, చూసామా, వచ్చామా అంతే తప్ప వాళ్ళని ఎవరిని ముట్టుకోకూడదు. పొరపాటున తాకాము అనుకోండి, అది వాళ్ళు అపవిత్రంగా భావించి జరిమానా కూడా విధిస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మలానా విలేజ్ కనుక వెళ్తే. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ మలానా వాళ్ళు ఒక రూల్, వాళ్ళని ఏమనుకుంటారు, తమను తాము అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక ఉన్నాడు కదా, సో అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన సైనికుల వారసులుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల వారికి చాలా పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఉండడానికి హిమాచల్ ప్రదేశ్ లో మన ఇండియాలోనే ఉంటున్నారు, కానీ ఇక మిగతా అందరితో సంబంధం లేకుండా వాళ్ళ లోకం ఏదో, వాళ్ళ రూల్స్ ఏంటో ఇంకా అలా ఉండిపోతారు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో అందుకే విదేశీయులు ఎక్కువగా ఇంట్రెస్టింగ్ చూపిస్తారంట ఇక్కడికి వెళ్ళడానికి, అది విషయం. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజెస్ ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈలోపు. ఇంకొక లవ్లీ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, మీకు తెలిసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే మీకోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు అర్హులైన అభ్యర్థుల నుండి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా అసైన్మెంట్ పద్దతిపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు: తెలుగు, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణ, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. వయోపరిమితి 35 సంవత్సరాలలోపు ఉండాలి. విద్య: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ కలిగి ఉండాలి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక దరఖాస్తుల సమర్పణ గడువు 31 జులై 2026. ఈ తేదీ లోపల మీ దరఖాస్తులను ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పని దినాలలో సమర్పించగలరు. ఇక మనమైతే మన దేశంలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విలేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కువగా విదేశీయులను అట్రాక్ట్ చేసే విలేజెస్ అన్నమాట. సో ఫస్ట్ అయితే మలానా విలేజ్ గురించి తెలుసుకున్నాం. అసలు అక్కడ ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కొనోమా విలేజ్. మరి ఏషియాలోనే ఫస్ట్ గ్రీన్ విలేజ్ గా పేరు పొందిందనమాట ఈ కొనోమా. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారనమాట అక్కడ. మరి ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? నాగాలాండ్ లో. అయితే ఇక్కడ వాళ్ళు ప్లాస్టిక్ వాడకం కూడా చాలా వరకు నిషేధించేశారు. అయితే చెత్తను రీసైకిల్ చేసుకుంటూ నేచర్ కి హాని కలగకుండా జీవించడం అనేదే వీళ్ల స్పెషాలిటీ అనమాట ఈ కొనోమా విలేజ్. అయితే దీన్ని వారియర్స్ విలేజ్ అని కూడా పిలుస్తారు తెలుసా. అండ్ ఇంకా ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ కూడా చాలా చాలా ఫేమస్ అనమాట. మరి ఈ నాగాలాండ్ లో ఉన్న ఈ ప్లేస్ లో ప్రకృతి పరిరక్షణ, సుస్థిర జీవన విధానం, అలాగే ప్రత్యేకమైన సంస్కృతికి విదేశీయులు కూడా చాలా ఇష్టపడతారనమాట దీన్ని విజిట్ చేయడానికి. అది విలేజ్, ఈ విలేజ్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఎందుకంటే ప్రేమంట సినిమా నుంచి సాంగ్. మరి వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో టైం చూస్తే 12:27 అయిపోయింది కదా. సో తక్కువ డ్యూరేషన్ ఉన్న సాంగ్ అయితే ప్లే చేస్తాను ఎందుకంటే ప్రేమంట తర్వాత విందాం. సో వింటూ ఉండండి, స్టేట్ యూన్ టు వివిధ భారతి 101.3.

0: బాగా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్టపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన 2వ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికత

లను మెరుగుపరిచేందుకు, బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్ధికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకించంద్ర చట్టోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్ట్రేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సా సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ FTA ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్దరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్దరణ పనులను
పూర్ణన్కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరాంబాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
2: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
1: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
3: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
2: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లా గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
3: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
2: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
3: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ రాజయ్య తేజు. అండ్ మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, సో 12:42 PM క్లాక్ లో టైం చూస్తే ఇక మనం అయితే మాట్లాడుకుంటున్నాం ఇంట్రెస్టింగ్ విలేజెస్ గురించి, ఎక్కువగా విదేశీయులు ఇష్టపడే విలేజెస్ ఇన్ మన దేశంలో, సో మన భారతదేశంలో అనమాట. ఏషియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఫేమస్ అయిన ప్లేస్ విలేజ్ తెలుసు కదా మీ అందరికీ కూడా, మాలినాంగ్. సో ఈ మాలినాంగ్ వచ్చేసి మేఘాలయలో ఉంది. ఇది మేఘాలయలో ఉన్న ఈ విలేజ్ గాడ్స్ ఓన్ గార్డెన్ అని కూడా పేరు తెలుసా దీనికి. మరి ఇక్కడ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించేశారు. ఇంకా రోడ్లన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్త వేయడానికి వెదురు బుట్టలను కూడా ఉపయోగిస్తారు. ఇక చెత్తని సేంద్రియ ఎరువుగా కూడా మారుస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఇక్కడ నివసించే వారు ఖాసీ తెగకు చెందినవారు అనమాట. వీరేంటంటే మాతృస్వామ్య వ్యవస్థను పాటిస్తారు. అంటే మనమేంటి, జనరల్గా మన ఫాదర్ ఇంటి పేరే కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా మనకి, సో అక్కడ అలా కాదు, మదర్ ఇంటి పేరు కంటిన్యూ అవుతుంది పుట్టే పిల్లలకి తరతరాలుగా. ఇంకా అంతే, మదర్స్ వ్యవస్థ స్టార్ట్ అనమాట అక్కడ. సో మాతృస్వామ్య వ్యవస్థ పాటిస్తారనమాట అక్కడ, స్పెషాలిటీ అది ఆ విలేజ్లో స్పెషల్గా. ఇంకా ఇక్కడ అంటే ఆ తెగ సంబంధించిన వాళ్ళు, ఆ ఖాసీ తెగ సంబంధించిన వాళ్ళు. ఇంకా ఇక్కడ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ కూడా చాలా ఫేమస్. రూట్స్ అదే మనకి ఊడలతో, మర్రి చెట్టు ఊడలతో ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం, సో అలాంటి బ్రిడ్జెస్ చాలా ఫేమస్ అనమాట. అక్కడ ఎక్కువగా ఉంటాయి వంతెనలు. ఇంకా బ్యాంబూస్తో కట్టిన హౌసెస్ కూడా చాలా వరకు బాగా టూరిస్టులని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. బ్యాంబూస్తో ఇల్లులు కట్టుకోవడం, అందులో నివసించడం, వాళ్ళ లివింగ్ స్టైల్ టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేస్తే మెయిన్గా విదేశీయులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఇక్కడికి వెళ్ళడానికి. అది విషయం మేఘాలయలోని మాలినాంగ్ విలేజ్. ఏషియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా దీనికి మంచి పేరుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.

1.3 ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ చేస్తున్నారు. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే విదేశీయులు ఎక్కువగా ఇష్టపడే ప్లేసెస్ ఏంటి మన దేశంలో, దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్ లో వెళ్ళిపోవాలన్నమాట. సో ఒక అందమైన హిల్ స్టేషన్ అనమాట అది, చోప్తా దాని పేరు. సో ఉత్తరాఖండ్ స్టేట్ లోని ఒక అందమైన హిల్ స్టేషన్ చోప్తా, దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు తెలుసా. సో అంత అందంగా ఉంటుంది. స్విట్జర్లాండ్ వరకు వెళ్ళలేని వారు చక్కగా చోప్తా చూస్తే చాలంట. సో అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ మెయిన్ గా విజిట్ చేసే ప్లేసెస్ అంటే ఈ ప్లేస్ ని విజిట్ చేసే బెస్ట్ టైం ఎప్పుడో తెలుసా, మార్చ్ నుంచి జూన్ వరకు, అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు. ఒక సో ఇలా ఈ ప్లేసెస్ ని, ఈ ప్లేస్ ని, చోప్తా ప్లేస్ ని విజిట్ చేయడానికి ఇది బెస్ట్ టైం అనమాట. ఇంకా స్నోని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి మేము అని అనుకునే వాళ్ళకైతే డిసెంబర్ జనవరిలో కూడా వెళ్ళచ్చు. సో అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఉందన్నమాట అక్కడ, తుంగనాథ్ ఆలయం. సో ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం తుంగనాథ్ ఆలయాన్ని చూడొచ్చు అక్కడికి వెళ్తే. ఇంకా చంద్రశిల పర్వతం కూడా చాలా ఫేమస్ అనమాట అక్కడ. సో సన్ రైజ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఆ పర్వతం మీద నుంచి చూస్తే. ఇంకా ట్రెక్కింగ్ చేసేవారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి, చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట ఈ ప్లేస్. సో ఇవి మన ఇండియాలో విదేశీయులను బాగా అట్రాక్ట్ చేసే విలేజెస్ అనమాట. ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఇండియాలోనే కాదు, చాలా వరకు ఐ మీన్ విదేశీయులకి కాదు, ఇండియాలో పీపుల్ కి కూడా చాలా ఇష్టమైన ప్లేసెస్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇవి. మరి డెఫినెట్ గా లైఫ్ లో ఒక్కసారైనా కానీ వెళ్ళి ఆస్వాదించడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. టైం చూస్తే 12:57 దాటి 30 seconds అయిపోయింది కదా. సో నెక్స్ట్ మళ్ళా ధీరాలో కలుసుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
6: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిని పడితే జీవితం

సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. మొహరం పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమార్గంలో నడవాలనే స్ఫూర్తిని మనకు మొహరం అందిస్తుందని, మొహరం అంటేనే త్యాగం, సత్యం, న్యాయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడమని, ఇమాం హుస్సేన్ త్యాగాన్ని మొహరం సందర్భంగా స్మరించుకుందామని, అందరికీ శాంతిని తీసుకురావాలని, ధర్మ మార్గాన్ని చూపాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారాషాహెద్ ఏఎస్పేట కస్మూర్లోని దర్గాలను టూరిజం సర్క్యూట్గా అభివృద్ది చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద జరుగుతున్న రొట్టెల పండుగలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందాలని స్వర్ణాల చెరువులో మంత్రి రొట్టెను పట్టుకున్నారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు వాగ్దాన్ నిర్వహించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్స్ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. యువత చదువు, ఆటలు లాంటి వాటిపై దృష్టి పెట్టాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ వికసిత్ భారత్ పెహచాన్ అనే పేరుతో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాములోని దిగువట్రోప ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: రే నందు, వెళ్ళొక పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలు.

0: పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
1: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
2: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. సో 1:06 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ధీరాలో ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం, జనరల్ గా మహిళల పాత్ర మన దేశ అభివృద్ధిలో ఎంతో కీలకమైనదిగా చెప్పచ్చు, ప్రజెంట్ జనరేషన్ లో అది కూడా. ఎందుకంటే ఒకప్పుడైతే మహిళలు మెయిన్ గా ఇంటి బాధ్యతలకే పరిమితం అయ్యేవారు. వాళ్ళు బయట ఏదన్నా సాధించాలి అన్నా కూడా ఛాన్స్లు వచ్చేవి కాదు, చాలా కష్టాలు పడేవారు అన్నమాట ఛాన్సెస్ కోసం. అంటే బయట నేను ఉద్యోగం చేయాలి అన్నా సరే చాలా వరకు అందరినీ బ్రతిమలాడుకోవాలి, చాలా ఒప్పించుకోవాలి. కానీ ఇప్పుడు సీన్ సిచ్యువేషన్స్ మారిపోయాయి కాబట్టి ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది మహిళలు ఎడ్యుకేషన్లో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, ఇంకా చాలా రకాల రంగాల్లో గవర్నమెంట్ సపోర్ట్తో మెయిన్గా మహిళలు వ్యాపార రంగంలో కూడా విశేషంగా రాణిస్తున్నారు. తాము స్వయం ఉపాధిని పొందుతున్నారు, అలాగే ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. మరి మహిళల ఆర్థిక సాధికారతను పెంచడానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 12 ఏళ్లలో ఎన్నో రకాల స్కీమ్స్ ని అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలని కూడా ఇంప్లిమెంట్ చేసింది. మరి వీటి వల్ల మహిళలు రుణ సదుపాయాలు, సబ్సిడీలు, ట్రైనింగ్, ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందుతున్నారన్నమాట. మరి ఈ 12 ఇయర్స్ అచీవ్మెంట్ లో మన గవర్నమెంట్ సాధించిన వాటిలో మెయిన్ గా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఎన్ని రకాల యూజ్ఫుల్ స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టింది, వీటి గురించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, మెయిన్ గా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన యూజ్ఫుల్ స్కీమ్స్ ఏం స్టార్ట్ చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు, దీని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటున్నాం. అయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి. మరి ఈ స్కీమ్ ద్వారా ఏంటి, చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే మహిళలకు తాకట్టు లేకుండానే రుణాలు అందిస్తారనమాట. అండ్ దీంట్లో మూడు విభాగాలున్నాయి, శిశు అండ్ కిషోర్ అలాగే తరుణ్. ఈ మూడు విభాగాల ద్వారా అవసరానికి అనుగుణంగా రుణాలైతే ఇస్తూ ఉంటారు. మరి దీని ద్వారా చాలా మంది మహిళలు

టైలరింగ్ చేసుకోవాలన్నా సరే, బ్యూటీ పార్లర్ రన్ చేసుకోవాలన్నా సరే, చిన్న చిన్న షాప్స్ ఏమైనా పెట్టాలి లేకపోతే ఆన్లైన్ బిజినెస్ లు పెట్టుకోవాలి అనుకున్న వారికి ఈ స్కీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మహిళల కోసం స్టార్ట్ చేసిన మరొక యూజ్ఫుల్ స్కీమ్ ఏంటో తెలుసా? స్టాండప్ ఇండియా. మరి ఈ స్కీమ్ కింద ఏంటంటే మహిళలు కొత్త బిజినెస్ లు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి రుణాలు అందిస్తారు. అంటే ఎంత, 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా లోన్ పొందొచ్చు అనమాట. సో ఏమైనా కొత్త ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న వాళ్ళు, ఇంకా ఏమైనా తయారీ కేంద్రాలు స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం బిజినెస్ రంగంలోకి దిగే మహిళలకైతే చాలా బాగా యూజ్ ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా. సో ఈ విధంగా ఈ మన గవర్నమెంట్ ఫామ్ అయిన ఈ 12 ఇయర్స్లో మహిళల కోసం చాలా రకాల స్కీమ్స్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మహిళా పారిశ్రామికవేత్తలకైతే చాలా యూస్ఫుల్ స్కీమ్స్ అయితే వచ్చాయని చెప్తున్నాను కదా, మరిన్ని ఇంకా బోల్డ్ అనే కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం కొంతసేపట్లో. సో వింటూ స్టేడియం 2 వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి, పలువురికి గాయాలు. ఇక వివరాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన సందేశంలో వారు స్పందిస్తూ, మొహరం త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ అని పేర్కొన్నారు. శాంతి, సామరస్యం, సోదరభావంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా నార్పాల మండలం బొందలవాడ గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 109 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో 3 నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పందిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా 70% మేర తగ్గిందన్నారు. రాష్ట సంపద అయిన ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా అంతర్రాష్ట సమన్వయంతో అక్రమ రవాణా వ్యవస్థలను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనంతపురం జిల్లా పోలీస్ ఈగల్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అనంతపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ,
1: ఏం చేసినా కూడా ఈరోజు క్రైమే. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావని అనవసరం. డ్రగ్స్ లో గనక దొరికితే స్ట్రైట్ అవే 6 నెలలు పైబడి జైల్లోనే ఉండే పరిస్థితి ఈ రోజుల్లోని, ఆఖరికి కన్విక్షన్ పడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లే. ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా చాలా మందికి ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకు వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడి నుంచి వెళ్ళేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అంటే అంత అంత స్ట్రిక్ట్ గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి.
0: అలాగే విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్టస్థాయి ఈగల్ బృందం, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో వాక్తాన్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ మాట్లాడుతూ,
2: ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వసూలు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మధ్యప్రహ సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన వాక్థాన్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాదక ద్రవ్య వ్యతిరేక చికిత్స వార్డును సందర్శించారు. యువతలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ,
3: ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రజల్లో మత్తు పదార్థాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలని తెలియజేసే విధంగా ఈ రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మత్తు పానీయాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. సో ప్రతి కుటుంబం కూడా ఒక సెల్ఫ్ పోలీసింగ్ గా ఉండాలి. ఏమి జరుగుతున్నప్పుడు కూడా వారే అరికట్టేలాగా అయితే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం గానీ, లేదంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేయడం గానీ, పిల్లల్ని మందలించడం గానీ ఇవన్నీ కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి పొదలి వెళ్తున్న వాహనం వేగంగా వచ్చి రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వాహనంలో మొత్తం 13 మంది ప్రయాణిస్తుండగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఐఎంఎస్ 2.0 విధానం ద్వారా రైతులకు రాయితీ ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన పరిణామంలో ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. రాష్టంలో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 1552251కి ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి సూచించారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ ఈరోజు ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్టంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షాహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షాహీద్ కసుమూరులోని దర్గాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే నగర ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు పారిశుద్ధ్య వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. భారతీయ స్వాతంత్ర కాంక్షను, దేశభక్తి స్పూర్తిని ప్రజల్లో అరగిలింపజేసిన వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ జయంతి ఈరోజు. 1828 జూన్ 26వ తేదీన జన్మించిన ఈ బెంగాలీ కవి వందేమాతరం గీత రచన ద్వారా భారత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. చటర్జీ రాసిన ఆనందమట్ నవల్లోని వందేమాతరం గీతం స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. స్వరాజ్య సంగ్రామంలో వందేమాతర గీతంతో భారతావాణి మొత్తాన్ని ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ 1894 ఏప్రిల్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ రోజు సాయంకాలం వరకు పంపవచ్చు. రాష్టంలో 16 వ్యసన ముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలుగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై

కట్టె చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి, పలువురికి గాయాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: City FM 101.3.
1: రే నందు, మెల్లగా పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరేమా.
1: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
2: ఎస్బీన్ టూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. మరి ఇందాక సాంగ్ అయితే వినేశారు యముడు ఫిల్మ్ నుంచి. మరి 1:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ప్రధానమంత్రి ఉద్యోగ సృష్టి కార్యక్రమం PMEGP ఈ ప్రోగ్రామ్ కూడా మీరు వినే ఉంటారు. ఇది కూడా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అన్నమాట, వాళ్లకు బాగా యూజ్ అవుతుంది. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడానికి వారికి ఆర్థిక సహాయం అండ్ అలాగే సబ్సిడీ కూడా అందిస్తారు ఈ స్కీమ్ ద్వారా. మరి దీనివల్ల ఏంటంటే మహిళలు చిన్న పరిశ్రమలు కూడా స్థాపించి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా కూడా ఎదగచ్చు. మరి చాలా మంది దీన్ని యూజ్ చేసుకుంటున్నారు కూడా. ఇంకా మహిళా వ్యాపారవేత్తలకు ట్రైనింగ్ అలాగే సజెషన్స్ కూడా ఇస్తూ ఇంకొక ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అదేంటంటే ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే చాలా మంది మహిళలు వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, పెట్టుబడులు అలాగే టెక్నాలజీ రిలేటెడ్ అంశాలపై అవేర్నెస్ పెంచుకుంటున్నారు. సో ఈ విధంగా మన మహిళలందరూ కూడా ప్రధానమంత్రి ఉద్యోగ సృష్టి కార్యక్రమం అలాగే ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ వల్ల ఈ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా లబ్ధి పొందుతున్నారనే చెప్పాలి. అండ్ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

డాడీ పో నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంకా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన కొన్ని రకాల స్కీమ్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో 12 ఇయర్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్, మరి ఈ 12 సంవత్సరాలలో వచ్చిన స్కీమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వారు స్టార్ట్ చేసిన ఉద్యమ్ సఖి ప్రోగ్రామ్ కూడా మహిళలకు ఎన్నో రకాలుగా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పచ్చు. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి, ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్ గురించి అన్ని నేర్పిస్తారనమాట. ఇంకా మెయిన్ గా గ్రామీణ ప్రాంత మహిళల కోసం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, ఈ స్కీమ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు తక్కువ వడ్డీపై రుణాలు అందించడం, నైపుణ్య శిక్షణ, అలాగే మార్కెటింగ్ సహాయం ఇలా అన్ని అందిస్తున్నారు. మరి దీనివల్ల ఏంటంటే గ్రామీణ మహిళలు చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసి తమ ఫ్యామిలీ ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. సో ఆ రకంగా ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ పై అవేర్నెస్ కలిగి ఉంటే మహిళలు పారిశ్రామికవేత్తలుగా దేశ అభివృద్ధికి సపోర్ట్ సిస్టమ్ గా మారుతారు. మరి మహిళలు స్వయం ఉపాధి కూడా సాధించగలుగుతారు. అదేనమాట విషయం. ఇది ఇవాల్టి మన ధీర ప్రోగ్రామ్. సరే, నెక్స్ట్ మీ అందరి కోసం దళపతి సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి.
6: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాష్.

0: మెలుగుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

పంపించాలంటే ఏంటో తెలుసు కదా, 8662-4888-14 నెంబర్ కి వాట్సాప్ చేసేసి చక్కగా మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని పంపించేసేసి, మరి నేనైతే ఇంకా 3 నిమిషాలు అడిగేస్తాను. ఓకేనా, మరి గెట్ రెడీ అనమాట. సో సందర్శనడికి వెల్కమ్ వన్స్ అగైన్. మరి వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ధ్రువ మూవీ నుంచి సాంగ్ అయితే వినసాం కదా. 2:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఎగ్జాక్ట్లీ. మరి సందేశ నటిలో మనం ఉన్నాం. మరి ఈ రోజు మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు? సో తెలిస్తే నాకు ఆన్సర్ పంపించవచ్చు. ఎలా తెలుసు కదా, 8662438114 నెంబర్కి. అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఏ చెట్టుపై దాచిపెట్టారు? సో అన్ని ట్రిక్కీ ఆర్ లాజికల్ క్వశ్చన్సే కాదు కదా, పురాణాలకు సంబంధించినవి కూడా అప్పుడప్పుడు తెలుసుకోవడం బెటర్ కాబట్టి అడిగాను. మరి చూద్దాం మీకు ఎంతమందికి ఆన్సర్ కరెక్ట్గా తెలుసో. సో విన్నారు కాబట్టి ఆన్సర్స్ ఏంటో పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మీ అందరి కోసం దశావతారం సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత ఆన్సర్స్ ఎవరు పంపించారో మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తా. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, ఫస్ట్ క్వశ్చన్ అయితే ఏజో చాలా ఈజీగా అడిగేసింది, ఇంకా మిగతాయి కూడా చాలా ఈజీగా ఉంటాయేమో అమ్మయ్య అని అనుకుంటున్నారా? ఓకే, మరి చూద్దాం. మీరు ఆనందంగా మీరు పార్టిసిపేట్ చేయడమే నాకు కావాలి. మరి అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు అనగానే టక్కా టక్కా మెసేజ్లు వచ్చేసాయి మనకి. దీని మీద బాగానే నాలెడ్జ్ ఉందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ తో మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ పంపించారు. తర్వాత శుభ మధ్యాహ్నం, వెల్కమ్ టు సందేశనది అంటూ మండూరు మధకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ రాలేదు ఇంకా. తర్వాత కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ పంపించారు కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి. పెడన జోగనధర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. గంజి శ్రీను గారు టీ కమ్మలపల్లి పుల్లంపేట, ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు టీ నర్సాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా కాజా నుండి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు మధుర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్. గోల్డపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ కరెక్ట్ ఆన్సర్. మన్హర్ జమి మన్హర్ గారు, ఓకే మీ ఆన్సర్ మీ పేరు కాస్త మిక్సింగ్ చేయకుండా విడివిడిగా పంపిస్తే నాకు కొంచెం అర్థమవుతుంది. సో మన్హర్ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత వెంకట చలపతి గారు అలాగే రమేష్ గారు కూడా పంపించారు అనంతపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం బాగున్నారా అంటూ హైదరాబాద్ నుంచి లక్ష్మి, శ్వేత, నిష్క అండ్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజు గారు, శ్రీవత్స గారు, గణేష్ అండ్ వీళ్ళందరూ కోనాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుధా గారు ఫ్రమ్ కొత్తగూడెం కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. తర్వాత రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, హాయ్ అండి నమస్తే అంటూ బిజిలీ వెంకటేష్ శ్యామల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా, ఓకే. రాజుల నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధపట్నం నుంచి పంపించారు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెల, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. కుమ్మరివీధి రాజోలి గ్రామం నుంచి బసోది ఈరన్న గారు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ అందరూ కూడా కరెక్ట్ గా బాగానే గెస్ట్ చేసి పంపించేస్తారు. సో ఇవన్నమాట ఫస్ట్ క్వశ్చన్ కి నాకు వచ్చిన ఆన్సర్స్. ఇంతకీ అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఏ చెట్టుపై దాచిపెట్టారు అంటే జమ్మి చెట్టు. దీన్ని అచ్చ తెలుగులో ఇంకా సెమీ వృక్షం అని పిలుస్తాం. సో జమ్మి చెట్టు లేదా సెమీ వృక్షం ఏదైనా కరెక్ట్ ఆన్సరే. విశేషంగా మనం దసరా టైంలో ఈ చెట్టుని పూజిస్తాం కూడా. ఇక రాజుల నుంచి బోరెల్లి సంధ్యా గారు కూడా జమ్మి చెట్టు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఇక ఇవాళ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే మన తెలుగు స్టేట్స్ లో ఒక వింత పేర్లతో చాలా రకాల ఊర్లు అయితే ఉన్నాయండి. వాటిలో ఒక ఊరు గురించి నేను మిమ్మల్ని అడుగుతాను, అది ఏ జిల్లాలో ఉంది ఏంటి అనే సంగతి మీరు నాకు మెసేజ్ చేయాలి, ఓకేనా? సో మన తెలుగు స్టేట్స్ లో రూపాయి అనే పేరుతో ఒక గ్రామం ఉంది. మరి ఆ గ్రామం ఎక్కడుంది, ఏ జిల్లాలో అండ్ ఏ మండలం, కరెక్ట్ గా తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ అలాగే జాగ్రత్తగా మెసేజ్ చేయండి ఈ ఊరు పేరు ఏ జిల్లాలో ఉంది, అదే రూపాయి అనే ఊరు పేరు ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది అనే సంగతి మీరు చెప్పాలి. అండ్ మీ ఊరు పేరు కూడా చక్కగా నీట్ గా మెన్షన్ చేయండి, నేను కన్ఫ్యూజన్ లో ఆన్సర్ మాత్రం చెప్పకూడదు, ఓకేనా? సో నాకు నీట్ గా క్లియర్ గా మెసేజ్ పంపిస్తే మీ పేరు, ఊరు నేను అన్ని కూడా అనౌన్స్ చేస్తాను, ఓకేనా? సో మన తెలుగు స్టేట్స్ లో రూపాయి పేరుతో ఒక గ్రామం ఉందన్నమాట, అది ఏ జిల్లాలో ఉంది?
తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే దేనికైనా రెడీ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. 2:50 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే. మీకోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

ఇక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే అలా వెంట వెంటనే వచ్చేసాయండి. నేను ఏం అడిగానంటే, మన తెలుగు స్టేట్స్లో రూపాయి అనే పేరుతో ఒక గ్రామం ఉంది, అది ఎక్కడుంది, దాని అడ్రస్ తెలిస్తే చెప్పండి నాకు అని చెప్పి అడిగాను కదా. మరి రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సెట్రా ఎక్సెట్రా ప్లేస్లో ఉందంట. సరే, కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి చప్పలరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సాంజీనగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. చాలా జాగ్రత్తగా చదవాలి ఈ మెసేజ్లు నేను, ఎందుకంటే మీ ఊరు పేరు ఆ ఊరు పేరు సేమ్ అనుకుని చదివే ప్రమాదం ఉందన్నమాట. ఇక అబ్దుల్ కలాం గారు పెద్ద పరివి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్దిపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు కాజ జిల్లా నుంచి పంపించారు, ఐ మీన్ కాజ నుండి పంపించారు కృష్ణా జిల్లా. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, కొంకల గ్రామం నుంచి గురు లహరి అరవింద తులసి కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఇక నేను అందరి పేర్లు టకటక అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే అందరూ మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి. ఇన్ కేస్ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తా, ఓకేనా? సో మీ పేర్లు అయితే వరుసగా చెప్పేస్తాను. రాజోలు నుంచి జయన్న గారు, అనంతపురం నుంచి మనకి వెంకటాచలపతి గారు, రమేష్ గారు, తాడేపల్లి నుంచి నాగమణి గారు, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, ఓకే, సిహెచ్ వెంకటేశ్వర్లు గారు, ఓకే. నెక్స్ట్ మెసేజ్, పాపారావు గారు ఫ్రమ్ టి నరసాపురం. నెక్స్ట్ మెసేజ్, శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు, కృష్ణ సంతోష. తర్వాత మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి. తర్వాత కమ్మపల్లి నుంచి గంజి శ్రీను గారు. తర్వాత నెక్స్ట్ మెసేజ్, సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, కాల శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, తామల పెదమస్తానరావు గారు, చినమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, జయం భాషా అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూలు. ఇక కందకైపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్. కన్నెవీడు విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్ట్ నుంచి సుందర్ అండ్ రూప్లా, ఏంటో మీ పేరు అర్థం కాలేదు, సెండర్ రూప్లానా, ఓకే. ఇంకా నెక్స్ట్ మెసేజ్, ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజ్లి వెంకటేష్ అండ్ శ్యామల, మన్హర్ గారు మెసేజ్ పంపించారు. ఈరోజు కొత్త క్వశ్చన్ అడిగారు, కొత్త విషయం తెలుస్తుంది మేడం అంటున్నారు, ఓకే, మీకైతే తెలియదు అనమాట, వినండి అయితే ఎక్కడుందో చెప్తా. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కర్నూలు మధుర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ అండ్ లక్ష్మీనారాయణ, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. తర్వాత నెక్స్ట్ మెసేజ్, ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, జయలక్ష్మి గారు, కాకాని నుంచి పద్మ గారు, భవ్య అండ్ చింటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, నుండ నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్స్, ఋత్విక అండ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. తర్వాత మిగతా అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు. ఇంకా 2 మెసేజెస్ ఉన్నాయి, చెప్పేస్తా. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, గంగరాజు గారు పెదరాజుపల్లి మదనపల్లి నుంచి. తర్వాత లాస్ట్ మెసేజ్ వచ్చేసి జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. సో రూపాయి అనే ఊరు పేరు ఇదివరకు ఎప్పుడైనా విన్నారా మీరు? సో ఆ నేటివ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే తెలుస్తుంది. సో రూపాయి అనే గ్రామం ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అస్సాంలో, ఇంకా గోవాలో, ఇలా కొన్ని ఏరియాస్లో కూడా, అంటే కొన్ని స్టేట్స్లో కూడా ఇదే పేరుతో ఉన్నాయంట గ్రామాలు. వాటి వెనకాల హిస్టరీలు కూడా ఏవో ఉంటాయి. సో మొత్తానికి మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఈ రూపాయి గ్రామం ఎక్కడో తెలుసా? శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఉందన్నమాట. ఇదొక ట్రైబల్ విలేజ్. అయితే మరి ఈ ఊరికి ఎలా వచ్చింది ఆ పేరు అంటే, ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది చెప్తాను. మంగళగిరి నుంచి హుసేన్ గారు, అలాగే యోగేష్ అండ్ విమల కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో.

అప్పట్లో పూర్వ రోజుల్లో ఏంటంటే జమీందారుల పేర్లతో ఊర్లు రావడం కానీ, లేకపోతే ఇలా ఒక్కొక్క ఊర్లో ఫేమస్ వంటకాలతో ఫామ్ అయ్యే ఊరు పేర్లు ఉంటాయి. ఆ ఊర్లో ఏది ఫేమస్ అయితే ఆ పేరుతోనే ఊరు పేరుగా మారిపోవడం. సో పాత రోజుల్లో అలా పిలిచేవారు కదా, అలానే ఈ రూపాయి పేరు కూడా అలా రావడం స్టార్ట్ అయింది. నాణేలు ఎక్కువగా వాడేవారంట ఆ ఊర్లో, రూపాయి నాణేలు, కాబట్టి ఆ ఊరు పేరు రూపాయి నాణ్యం అనే పడిపోయింది. సో ఇది ఎప్పుడు ఎలా ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందో ఏమో తెలియదు, కానీ ఇప్పటికే అదే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇంకా ఆ ఊరు చుట్టుపక్కల, ఆ గ్రామం చుట్టుపక్కల వేరే వేరే గ్రామాలు కూడా ఉన్నాయి, వాటి పేర్లు కూడా ఇలానే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయంట. సో రూపాయి ఊరు పేరు, అది దాని వెనుకున్న హిస్టరీ. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఉంది అది విషయం. అదొక ట్రైబల్ విలేజ్ అన్నమాట. సో ఇక నెక్స్ట్ మెసేజ్ కూడా ఉంది. గోవా రాష్ట్రానికి చెందినవారా? కాదండి, మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాలి గారు. సో ఇక ఈ క్వశ్చన్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఒక సాంగ్ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగుతాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 105వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు కానీ నరేంద్ర మోదీ యాప్కు కానీ ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పగడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లి రవీంద్ర పాల్గొన్నారు. ఓటర్ల జనగణన సర్ కార్యక్రమంలో పోలింగ్ బూత్లు వారీగా పార్టీ ఏజెంట్లు వారి పరిధిలో ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునే విధంగా డివిజన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంటింటికి సర్వే నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట కన్వీనర్ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. తిరుపతిలోని ఎంఆర్ పల్లిలో నూతనంగా నిర్మించనున్న సెంట్రల్ పోలీస్ క్యాంటీన్, హోంగార్డ్స్ కోసం ప్రత్యేక గదుల నిర్మాణానికి డీజీపీ ఈరోజు భూమి పూజ చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఈగల్ నెంబర్ 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియచేయాలని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే సందడే సందడీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే చాలా ఈజీ క్వశ్చన్ ఇంకొకటి నేను మీకోసం అడగడానికి రెడీగా ఉన్నాను. అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఏది? సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు 8662488114 నెంబర్ కి. విన్నారు కదా, అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఏది? చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు కరెక్ట్ గా పెడతారో. మరి మీకోసం అయితే ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ దేవదాస్. రామ్ పోతునేని హీరోగా ఇలియానా హీరోయిన్ గా వచ్చిన సినిమా దేవదాస్ మూవీ నుంచి మీకోసం సాంగ్ వస్తుంది. స్టే ట్యూన్డ్.

3:15 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే దేశ మధుర సినిమా నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఏది అని అడిగాను కదా. సరే, నేను ఇక ఆన్సర్స్ అయితే చూశాను, అందరూ కరెక్ట్ గానే మెన్షన్ చేసేసారు కాబట్టి మీ పేర్లు అయితే జరివేస్తాను టకటక. ఒకవేళ రాంగ్ ఎవరైనా పంపిస్తే మాత్రం రాంగ్ అని చెప్తాను. ఇక కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయే మెసేజ్లు. ఇక కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు పంపించారు. తర్వాత కనకారావు గారు ఫ్రం పెడన జవనందర కాలనీ నుంచి.

పల్రాజు గారు, రామకృష్ణ గారు, స్వర్ణ, గౌతమి, రాజేశ్వరి, ఉదయ్ కర్నూలు నుంచి పంపించారు. షికారా? షికార్ ఎందుకు అవుతుంది? కాదే తత. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, తర్వాత ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, జయం భాషా ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూలు, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, మండల శ్రీరాములు, లక్ష్మమ్మ, కున్నూతల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా, తర్వాత బ్రహ్మర శర్మ, బాలాజీనగర్ ఫ్రమ్ కర్నూలు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాల గారు పంపించారు పుట్టుపాక నుంచి ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపరిమి, పుట్టుపాక నుంచి కాదు, వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, రాజోలు నుంచి జయన్న గారు, గంజి శ్రీను గారు, తేజ, టీ కమ్మలపల్లి, కమ్మపల్లె పుల్లంపేట నుంచి, మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు, తర్వాత మల్లికార్జున్, అలాగే అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కోమలి కావ్యశ్రీ, కాపుగల్లు గ్రామం నుంచి, పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, జమలయ్య గారు దొడదేవరపాడు నుంచి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబిడ్డి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, శేఖర్ ఫ్రమ్ కొదుమూర్, వీరేష్ అండ్ ఊర్మిళ, సుంకన్న పండు, భూదేవి, పునీత్, నాగార్జున, హర్షవర్ధన్, కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుంచి, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుంటూరు దాసిరిపాలెం నుంచి, అక్కరపాక నుండి రమాగారు, కృష్ణాజీక జనం దిన్న టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు, కానీ ఆన్సర్ ఏంటో రాంగ్ అన్నమాట. కొంకల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి. నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి, ప్రొద్దుటూరు కృష్ణ అండ్ సంతోష. మన్హర్ గారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి ఫ్రమ్ కందకాయపల్లి గ్రామం, సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి. ఇక నెక్స్ట్, అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు. నెక్స్ట్ మెసేజ్, తోట అనిల్ కుమార్ గారు, కొల్లిమర్ల, గుంటూరు నుంచి. నాకు ఇందాకడి నుంచి కొన్ని డిఫరెంట్ పేర్లు వస్తుంటే ఏంటా అని ఆలోచిస్తున్నాను. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే, మీరు పంపించింది, మీరు నెట్లో వెతికారు, అన్నిటికంటే అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఆ కారు బ్రాండ్ పేరు అయితే చెప్పారు మీరు. సో కొన్ని ఆన్సర్స్ కనీసం పలకడానికి కూడా వీలు లేకుండా ఉందన్నమాట ఆ పేరు. సో ఎందుకులే, నేనైతే రిస్క్ చేయను. మొత్తానికి యాక్చువల్గా అన్ని కార్ల కంటే ఏది ఫాస్ట్గా ఉంటుంది ఈ వరల్డ్లో అనేది మాత్రం గూగుల్ చేసి మరీ చెప్పారనమాట. ఎంత సిన్సియర్గా. తోట అనిల్ కుమార్ గారు, కొల్లిమర్ల, గుంటూరు జిల్లా నుంచి. మీ వేలో మీరందరు కరెక్టే, కానీ నేను అడిగింది చాలా సింపుల్ ఫన్నీ ఆన్సర్ అనమాట. అంత కష్టపడి మీరు వెతికి మరీ పంపిస్తున్నారు అంటే గ్రేట్ అసలు. కర్నూలు డిస్టిక్ నుంచి ఆవుల అజయ్ గారు, అరోరా గారు, ఈయన కూడా ఇంకొక ఏదో కార్ పేరు చెప్పారు. తర్వాత గరిష్టంగా 531 కిలోమీటర్లు ఇస్తుందండి ఇది అని చెప్పేసి మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. తర్వాత నేను అనుకుంటున్న ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్యా గారు, ప్రొద్దుటూరు నుంచి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కూడా కారు బ్రాండ్ పేరే పంపించారు. తర్వాత కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్. తర్వాత మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, స్పోర్ట్స్ కార్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ సామల కరెక్ట్ ఆన్సర్. గంగరాజు గారు, రమాదేవి గారు, పెద్దరాజుపల్లి, మదనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వీళ్ళు కూడా హైపర్ కార్స్, సూపర్ కార్స్ అని అంటున్నారు, కానీ ఎవరు రెండు కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపాడు, నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, రాంగ్ అండి. కృష్ణా జిల్లా నుంచి సుబ్బారావు గారు పంపించారు, కానీ కాదు.

కుర్రకారా? కాదండి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. కాదు, అంత కష్టపడి చెప్పక్కర్లే మీరు ఆన్సర్ని. నెక్స్ట్ చెట్టు సారీ పాపారావు గారు టీ నరసాపురం నుంచి పంపించారు. బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప. టీవీ సుబ్బారావు గారు కృష్ణా జిల్లా కాజా నుండి పంపించారు, కుర్రకారు అంటున్నారు. సో అన్నీ కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది. చాలాసార్లు వినే ఉంటారు, ఆన్సర్స్ కరెక్ట్గా వస్తాయి అనుకున్నాను, కానీ మధ్య మధ్యలో నాకు ఒరిజినల్ అసలు యాక్చువల్ స్పీడ్తో వెళ్ళే కార్ ఏంటి అనేది మాత్రం నాకు చాలామంది పేర్లు అయితే పెట్టారు, కానీ అంత కష్టపడద్దు మీరు. పుకారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? సో అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది. నేనేదో జీకే రిలేటెడ్ ఏదో అడిగాను అనుకున్నట్టున్నారు బహుశా కదా. సో అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించే కార్ ఏంటంటే పుకారు. షికారు ఇదంతా కాదు, కానీ ఓన్లీ పుకారు.

సో ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది మనకి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు పంపించారు, తర్వాత రఘురామ్ సింగ్ గారు పంపించారు, తర్వాత కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి, తర్వాత కొల్లిపారి నుంచి మస్తానమ్మ గారు కూడా పంపించారు. ఇవన్నమాట ఆన్సర్స్ అయితే. పుకారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఇక్కడతో మనము నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టేసి ఇక సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మీరు మీకోసం అడిగేదామని డిసైడ్ అయిపోయాను. సో మీకైతే తెలుసుంటే కనుక మన రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్, ఇటు తెలుగు తెలుగు లాంగ్వేజ్ మాత్రమే కాకుండా కొన్ని హిందీ ఫిలిమ్స్ కూడా చేయడం జరిగింది. సరే, వాటిలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనే క్వశ్చన్ సంగతి పక్కన పెట్టేస్తే, జనరల్గా షబానా అజ్మీ గారు ఫేమస్ హీరోయిన్ బాలీవుడ్లో, మరి షబానా అజ్మీ గారు హీరోయిన్గా రాఘవేంద్రరావు గారు, మన తెలుగు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒకటి ఉంది, మరి ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీరు. సో విన్నారు కదా, షబానా అజ్మీ గారు హీరోయిన్గా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు ఏది తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. సో 3:28 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను ఒక సినిమా రిలేటెడ్ క్వశ్చన్, షబానా అజ్మీ గారు హీరోయిన్ గా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ఏది అని చెప్పి అడిగాను కదా. ఇదొక ఈ సినిమా ఏంటంటే భారతీయ ఆంగ్ల భాషా సంగీత నాటక చిత్రం అని చెప్పొచ్చు. అంటే ప్రముఖ నాటక రచయిత మహేష్ దత్తాని గారి రచన అనమాట ఇది. స్వయంగా ఆయనే దర్శకత్వం వహించి 2004 రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక కళాత్మక సంగీత భరిత చిత్రం. సో ఇది అంటే మ్యూజిక్ రిలేటెడ్ ఉంటుందన్నమాట, మొత్తం కూడా సంగీతానికి సంబంధించింది. అండ్ ఈ సినిమా మరి చెప్పాను కదా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేశారు. మరి మీకు ఇంక ఇంతకంటే క్లూజ్ నేను ఇంకా ఎక్కువ ఇచ్చేస్తే ఇంకా సినిమా పేరు చెప్పినట్టే అవుతుంది. కాబట్టి కొంతమంది మన లిజనర్స్లో రాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూసేద్దామా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కాదు రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కాదర్ వీరేష్ గారు రాజమండ్రి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు ఫ్రమ్ పెడన బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, రెండు సినిమా పేర్లు పెట్టారు మీరు కనకరావు గారు. ఇప్పుడు రెండిట్లో ఒకటైతే కరెక్ట్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ అందరు కూడా పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫర్మ్ పెద్దపర్మి రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రాంగ్ ఆన్సర్ అండి. మండల శ్రీరాములు లక్ష్మమ్మ కున్నుతుల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి గారు కందికేపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు పద్మశ్రీ పద్మశాలి అండ్ శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ అండి. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక ఆన్సర్ అయితే కరెక్ట్గానే పెట్టారు బ్రహ్మర శర్మ గారు బాలాజీ నగర్ కర్నూలు నుంచి. ఇక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అండ్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మాత్రం పంపించారు కరెక్ట్ ఆన్సర్. డిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి శెట్టి గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి.

నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి వెంకట చలపతి గారు టైలర్ రమేష్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు దామర్ల పెదమస్తానరావు గారు పంపించారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. వైవీ రావు గారు విజయలక్ష్మి గారు జయలక్ష్మి గారు తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు కానీ రాంగ్ అండి. అక్కరపాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు ఆన్సర్ రాంగ్. రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రం అమ్మటి నగర్, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కొదమూరు నుంచి వీరేష్ అండ్ ఊర్మిళ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అమలాపురం నుంచి. సో ఇక మరిన్ని మెసేజెస్ నేను ఒక సాంగ్ తర్వాత వినిపిస్తాను, ఓకేనా? సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇందాక ఒక బ్యూటిఫుల్ సాంగ్ అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి వినేశాం కదా. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక సందడే సందడిలో మనమున్నాం బాలీవుడ్ హీరోయిన్ షబానా అజ్మీ గారు. ఈవిడ పాత హీరోయిన్ అనమాట, అంటే ఓల్డ్ డేస్ లో 1980s 1990s ఆ టైంలో చేశారు హీరోయిన్ గా. సో షబానా అజ్మీ గారు హీరోయిన్ గా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు ఏంటి అని అడిగాను కదా. ఇంకా మన వాళ్ళు చాలా మంది రాంగ్స్ ఆన్సర్స్ కూడా పంపించారు, కొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మిగతా మెసేజెస్ ఎవరు చూశారు అంటే ఎవరు పంపించారు చూసేస్తే మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. చంద్రశేఖర్ గారు, పద్మ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ కాకారి నుంచి అనమాట. అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, దేవత అంటున్నారు కానీ కాదు, ఇదొక ఇటు ఇంగ్లీష్లో రిలీజ్ అయింది, హిందీలో వచ్చింది, తెలుగులో కూడా వచ్చింది. సో అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆత్మకూరు నుంచి ఆరుశేషు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. గంజి శ్రీను గారు టీ కమ్మపల్లె పుల్లంపేట నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ మనకి ఆవుల అజయ్ గారు పంపించారు, అలాగే అరోరా కర్నూలు జిల్లా నుంచి. నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్ కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప కరెక్ట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, పద్మశ్రీ గారు కృష్ణా జిల్లా కాజా నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి వెంకట చలపతి గారు, రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత సంతోషిని కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రమాదేవి గారు, జయతేజ, గంగరాజు గారు మదనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. షబీనా గారు కరబలకోట కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు ఫ్రమ్ అయ్యప్ప నగర్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపర్మి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కానీ రాంగ్ అండి. శివదాస్ రెడ్డి గారు, పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుంటూరు జిల్లా తాసరపాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ సినిమా పేరేంటో తెలుసా? మార్నింగ్ రాగా. సో మార్నింగ్ రాగా ఫిలిం 2004 రిలీజ్ అయింది అనమాట. సో షబానా అజ్మీ గారు మెయిన్ లీడ్ రోల్ ప్లే చేశారు, రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. సో టైటిల్ మార్నింగ్ రాగా.

నెక్స్ట్ ఒక మూవీ డైలాగ్ మిమ్మల్ని అడుగుతాను. ఆ మూవీ ఏ సినిమాలోది, ఐ మీన్ ఆ డైలాగ్ ఏ సినిమాలో మీరు గెస్ట్ చేసి పంపించాలి, ఓకేనా? సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు, ఈ డైలాగ్ ఏ సినిమాలోది? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని. విన్నారు కదా, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు, ఈ సినిమా ఐ మీన్ ఈ డైలాగ్ ఏ సినిమాలోది? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

నుంచి వినేశారు ఆర్బి పట్నాయక్ అండ్ ఉషా కలిసి పాడిన పాట. 3:51 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక సందరే సందడి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా. నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు, ఏ డైలాగ్ ఏ సినిమాలో అని అడిగాను కదా. మరి చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు కరెక్ట్ ఆన్సర్స్ తో. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. తర్వాత కేదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, భాస్కర్ గారు ఫ్రం పెడన, కనకవర గారు ఫ్రం పెడన, రాజుల నుంచి జయన్న గారు, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. యాకూబ్ బాషా అండ్ నూర్జహాన్ ఫ్రం కొత్తగూడెం కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాంగ్ ఆన్సర్తో చంద్రశేఖర్ గారు పద్మ గారు పంపించారు కాకాని నుంచి అనమాట. అబ్దుల్ కలాం ఫ్రం పెద్దపర్మి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. హిమాన్షి జోషిత జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి బోరెల్లి సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన తెలియదు తల్లి అంటున్నారు. ఓకే. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కాళ్ల శ్రీనివాసరావు గారు ఫ్రం కోదాడ కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి చాపరాల అరుణ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రావణి ఫ్రం హౌసింగ్ బోర్డ్ అనంతపూర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత దామర్ల చిన్నమస్తన్రావు గారు, పెదమస్తన్రావు గారు ఫ్రం మంగళగిరి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రం నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందకాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ అండ్ సామల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రం విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత పోల్ శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు దాసిరిపాలెం గుంటూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రం వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రం కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ అండ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. హరీష్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. సాయి కుమారి ఫ్రం రామానగర్ కరెక్ట్ ఆన్సర్. విఖ్యాత్ గారు చిత్తూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్కరపక్క నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమినిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రం అమ్మటినగర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం. ఆవుల అజయ్ అరోరా ఫ్రం కర్నూలు జిల్లా. తెనాలి నాజర్పేట నుంచి పోతయ్య గారు. అంకయ్య గడ్డం ఫ్రం బందరపల్లి నెల్లూరు డిస్టిక్. గంగరాజు రమాదేవి జయతేజ పెద్దరాజుపల్లి మదనపల్లి అనమయ్య జిల్లా. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ఫ్రం ముద్దనూర్ కడప జిల్లా. సో ఇందాక చదివిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా గెస్ చేసేసారు. బట్ అనంతనాగ్ గారు మీరైతే 3 సినిమా పేర్లు పెట్టారు, 2 పెట్టారు కానీ 2 కాదండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు ఆన్సర్ కానీ బిఫోర్ ప్రీవియస్ క్వశ్చన్ కి పంపించినట్టున్నారు మీరు, దీనికి ముందు క్వశ్చన్ కి కరెక్ట్ గా. ఓకే మార్నింగ్ రాగా అని. తర్వాత శర్మ గారు ఫ్రం కర్నూలు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ అయితే ఇద్దరు ముగ్గురు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయారు కానీ మొత్తానికి కరెక్ట్ గా గెస్ చేశారు. డైలాగ్ ఏంటి, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్దం చెప్పే హక్కు లేదు అని చెప్పి అడిగాను కదా. మరి ఈ డైలాగ్ అతడు ఫిలింలోది, త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వచ్చిన అతడు ఫిలిం లో మహేష్ బాబు గారు చెప్పే డైలాగ్ అనమాట ఇది. సో ఇది ఇవాళ మన సందడే సందడి. మరి మీ అందరి కోసం అతడు నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి క్వీన్ మ్యాగ్జిమాతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రతినిధిగా భారత్లో పర్యటిస్తున్న మ్యాగ్జిమాతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, ఆర్థిక చేరిక, డిజిటల్ చెల్లింపుల విస్తరణపై ప్రధానమంత్రి చర్చించారు. 2040 నాటికి మాదక ద్రవ్యరహిత భారత్ సాధన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీ నుండి వివిధ రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో ఈరోజు ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. వరుస భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన వెనుజులా బాధితులకు అత్యవసర సాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో ప్రత్యేక సహాయక చర్యలు ప్రారంభించింది. స్పానిష్లో అమిస్తాద్ అంటే స్నేహం. కర్నూలు జిల్లాలో జూన్ 28 నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం సందర్భంగా జిల్లాలో నవజాత శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓటర్ల సవరణ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే వృద్ధాప్యంలో ఇతర వైకల్యంతో ఉన్నవారిని, వలస కార్మికులను అందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలకు ప్రతి ఖాతాదారుడు తప్పక బీమా చేయించుకోవాలని రాష్ట గ్రామీణ బ్యాంకు రాజమహేంద్రవరం డిజిటల్ మేనేజర్ శ్యామ్ నవీన్ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలో ఈరోజు ఆయన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖలో జులై 1 నుంచి ఈ పర్మిట్ విధానం అమల్లోకి రానుంది. గంటకు 30 కిలోమీటర్ల చొప్పున పరిగణలోకి తీసుకుని లెక్కించనున్నట్లు మార్కెటింగ్ శాఖ పేర్కొంది. తద్వారా మార్కెటింగ్ కమిటీల ఆదాయం పెరగనుందని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.3 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను సముద్ర మార్గంలో సింగపూర్ ఎగుమతి చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 3. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఫ్రెండ్స్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మీ అందరి కోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు అర్హులైన అభ్యర్థుల నుండి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా ఆన్ అసైన్మెంట్ పద్దతిపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికోసం కావలసిన అర్హతలు: తెలుగు, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి, అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణ, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత. వయోపరిమితి 35 సంవత్సరాల లోపు వారికి అవకాశం ఉంది. విద్య, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు సమర్పణ గడువు 31 జులై 2026. ఈ గడువు లోపల దరఖాస్తులను ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పని దినాలలో సమర్పించగలరు.

Yes, you're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. ఇక మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో ఈ రోజు థీమ్ ఏంటి? హీరో థీమ్. సో ఏ హీరో సాంగ్స్ విందాం అబ్బాయి? వాళ్ళ ఏ హీరో సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? మన బాలకృష్ణ గారిది. సో నందమూరి బాలకృష్ణ గారి పాటలు ఎన్నున్నాయండి, అసలు చాలా బ్యూటిఫుల్ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. మరి ఆ హిట్ సూపర్ హిట్ సాంగ్స్ అని కూడా మీకోసం వినిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. వివిధాల్లో ఈరోజు మనం బాలకృష్ణ గారి మాస్ సాంగ్స్ అని కూడా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ఫస్ట్ అయితే మీకోసం అఖండ 2, తర్వాత ధర్మక్షేత్రం, చెన్నకేశవరెడ్డి, గౌతమ్ పుత్ర శాతకర్ణి, ఇలా వరుసగా బోల్డ్ అని మంచి మంచి సాంగ్స్ రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నందమూరి బాలకృష్ణ గారి సూపర్ హిట్ సాంగ్స్ అని వింటూ చేస్తూ ఉన్నారు కదా. మరి ఇక వివిధ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ మళ్ళీ మనం వినబోయే పాట, ఇప్పుడైతే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నుంచి విన్నేసాం, ఎన్ని రోజులైందో కదా ఈ సాంగ్ విని. ఇక లెజెండ్ నుంచి వినకపోతే ఎట్లా అండి? సో లెజెండ్ నుంచి ఒక ఎవర్గ్రీన్ సాంగ్ మీ కోసం బాలకృష్ణ గారి పాట వచ్చేస్తోంది. విజయ్ యేసుదాస్ అండ్ చిత్ర గారు పాడిన పాట, రామజోగ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. ఇక ఆ తర్వాత డాకు మహారాజ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను, మహారథి సినిమా. సో ఇలా వరుసగా మీకోసం అందరికోసం బాలకృష్ణ గారి పాటలు వినిపిస్తూ ఉంటాను. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి పాటలు వివిధ ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. యంగ్ హీరోస్ అయినా సరే సంవత్సరానికి ఒక సినిమా చేసి అలా కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకొక సినిమా అలా బ్రేక్ తీసుకుంటూ మెల్లగా ఫిల్మ్స్ కంప్లీట్ చేస్తారేమో గానీ మన బాలకృష్ణ గారు మాత్రం అస్సలు ఎక్కడ తగ్గట్లేదండి. సంవత్సరానికి ఎన్ని మూవీస్ లో అసలు షూటింగ్ లో ఎంత బిజీగా ఉంటున్నారంటే ప్రస్తుతం ఎన్బికే 111 ఫిల్మ్ తో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమా అలా షూటింగ్ జరుపుకుంటూనే మళ్ళీ వెంటనే ఇంకొక ఫిల్మ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ దానికి సంబంధించిన స్టోరీస్ వినడం, నెక్స్ట్ ఇంకా ఏం ఫిల్మ్స్ స్టార్ట్ చేద్దాం అని ఒకేసారి ఈ సంవత్సరంలోనే ఒక 2-3 ఫిల్మ్స్ ఆయన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎప్పుడు అంత బిజీగా ఉంటూ మనల్ని ఎప్పుడు అలరిస్తూ ఎంతో హ్యాపీగా ఆయన హ్యాపీనెస్ ని కూడా మన ప్రేక్షకులందరికీ కూడా పంచుతూ ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఆ డాన్సులు ఆ స్టెప్స్ చూస్తూ ఉంటే మనకు కూడా ఊపొస్తుంది కదా, మనకు కూడా ఆ డాన్సులు వేయాలనిపిస్తుంది. సో అంతటి మంచి మంచి సినిమాలు మనకు అందిస్తున్నారు బాలకృష్ణ గారు. మరి ఆయన నటించిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి మూవీస్ నుంచి సాంగ్స్ వినకపోతే ఎట్లా, మరి అవి కూడా వినేద్దాం వివిధ ప్రోగ్రామ్ లో. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: విత్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:50 అయిపోయింది కాబట్టి క్లాక్ లో టైం చూస్తే ఇప్పుడు వివిధ నుంచి మనం ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ అయితే వింటున్నాం. సో వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ అయితే వింటారు.

హలో అండ్ వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరు కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువయ్యాయి. అందుకే పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్లిపోతారు. వివాహ బంధం తెగతెంపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్తారు. అవేంటంటే ఇప్పుడు చేతన్ మీతో చెప్తాడు వెన్నెల ప్రోగ్రాంలు. ఇవి మీరు ఒక్కసారి విని కాస్త అర్థం చేసుకున్నట్టయితే ఇవి మీ వివాహ సంబంధమే కాదు,

పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్లో కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకొని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పడటంతో ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది. ఒక్కసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధిపత్యం. కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే. కానీ కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పై చేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్త, భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూడాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వారి మనసులో ఏముందో అర్థం చేసుకొని ప్రవర్తించాలి. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. గౌరవం ఉండాలి. కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములు ఇద్దరూ ఎదుటివారిని గౌరవించాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు చేతన్ చెప్పే టిప్స్ కొన్ని మీరు పాటించాల్సిందే. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది, కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంది. అసలు ఇంతకు వారిద్దరూ ఏం పాటించాలి, ఎలా ఉండాలనే విషయాలు గుర్తించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. ఫోన్ పక్కన పెట్టండి. ఎస్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్కి తెగ అడిక్ట్ అయిపోతారు. ఎంతలా తినడమైనా పక్కన పెడతారేమో కానీ ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే ఈ అలవాటు రిలేషన్షిప్స్కి మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ని పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ విషయం అయితేనే ఫోన్ అటెండ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటూ ఏముంటుందో అని పక్కవారిని వదిలేసి ఆ ఫోన్లో ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయినట్టే. లైఫ్ పార్ట్నర్ ఎదురుక అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీ పార్ట్నర్తో గడిపే సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. ఒకప్పుడు పార్ట్నర్కి ఫోన్లో మెసేజెస్ చేసి, కాల్ చేసి, వీడియో కాల్స్లో అన్నీ చూసుకుంటారు. కానీ అదే పార్ట్నర్ ఇప్పుడు మీతో ఉంటే మళ్ళీ మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు? సో కీప్ ద ఫోన్ అవుట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మీ పార్ట్నర్తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి, వారితో డేట్కి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోండి, సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి, గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోండి. హ్యావ్ సమ్ అడ్వెంచర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు షికార్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరు అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మీ సొంతం అవుతాయి. తెలియని ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడంలో మీరు పర్సనల్ టైంని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారుగా. చాలా వరకు సర్ప్రైజెస్ అంటే ఇష్టపడతారు. ఇది మన స్నేహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది లవర్స్ కపుల్స్ మధ్యలో బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే తమ స్నేహితులు తమ కోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటివారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చి పుచ్చుకోండి. మెచ్చుకోవడం మర్చిపోవద్దు సుమా అంటారు. ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అదే ఏదైనా మంచి పని చేస్తే మాత్రం మెచ్చుకోరు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసేందుకు అప్పటి వరకు భార్య పడిన కష్టాన్ని మొత్తం మర్చిపోతుంది. ఇదే భర్త విషయంలోనూ ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి సమయం గడపండి. మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో ఆనందంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు స్పైస్ అప్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. పోలియోరహిత దేశమే లక్ష్యంగా ఈ నెల 28న రాష్ట వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 ఏళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపింది. రాష్టంలో 16 వ్యసనముక్తి కేంద్రాలను 980,000 రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీని పటిష్టం చేస్తూ రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తానని నూతనంగా రాజ్యసభకు ఎంపికైన గుంటూరు జిల్లాకు చెందిన భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నెట్వర్క్ ఆసుపత్రుల బిల్లు బకాయిలు చెల్లించడానికి వీలుగా బిల్ డిస్కౌంటింగ్ విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా నిర్మించిన భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రయోగశాల అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తాగునీటిలో బ్యాక్టీరియాపై ప్రాథమిక నివేదిక 48 గంటల్లోనే వస్తుందని వెల్లడించింది. జాతీయ ఉపాధి హామీ పథక స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విబీజీ రామ్జీ కార్యక్రమాన్ని వచ్చే నెల 2న తిరుపతి జిల్లాలో ప్రారంభించనున్నారు. భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీని కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీ20 ప్రపంచకప్లో ఆడుతున్న క్రికెటర్లు ట్రోలింగ్ బాన పడకుండా ఐసీసీ పటిష్ట చర్యలు చేపట్టింది. ఏఐ సంస్థ ఐసీసీ ప్లేయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం తీసుకొచ్చింది. మహిళా ప్లేయర్ల సోషల్

మీడియా ఖాతాలను నిశితంగా గమనిస్తూ వారి ట్రోలింగ్ బాన పడకుండా చూడటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టు భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ జూలై 8. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరింత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మిమ్మల్ని అందరినీ ఈ సాయంత్రం సమయంలో అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరికి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్నీ వన్ బై వన్. స్టూడియోలో సమయం చూసుకుంటే 5:20 అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా గీత్ కథ చెల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడు వచ్చేస్తుంది మరి మీకోసం బాగీ 2 నుంచి మరియు బ్రేక్ ద బాత్. ఈ 2 మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున గీత్ కథాచల్ ప్రోగ్రాంలో మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కమాండర్ 2 మరియు మిషన్. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విరుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన 6 సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ వీరుల పేర్లను న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారకంలో ప్రత్యేక గ్రానైట్ శిలలపై చెక్కనున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సందేశమిచ్చారు. డ్రగ్స్పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడటమే అని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. రొట్టెల పండుగ ఏర్పాట్లను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుండి మంత్రి నారాయణ పరిశీలించారు. సుమారు 412 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బారాషాహీద్ దర్గాలో ప్రతి ఏటా భక్తులు పెరుగుతున్నారని తెలిపారు. పల్నాడు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలపై ఉన్నతాధికారులతో ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలంలోని గుడిసె గ్రామాన్ని టూరిజం హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంస్థలు, మండల సమాఖ్యల ఆర్థిక నిర్వహణకు ఆడిటర్ల నియామకానికి జూలై 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి అంతటా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. నషాముక్త భారత్ స్వప్నాలను సాకారం చేద్దాం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం. యువతే దేశ భవిత, వికసిత్ భారత్లో కీలకం మీ పాత్ర.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:05. మరి ఈ టైంలో మనమంతా కృష్ణ తిరుమంటూ న్యూస్ సూపర్ హిట్ సాంగ్స్ ని అట్లాగే జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ కృష్ణ తీరాన్ని. మరి ముందుగా అయితే ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. అందుకే మీకోసం వచ్చేసింది గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ జరగండి సాంగ్. మరి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తుండీ స్టేట్ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చెర్రగండి చెర్రగండి చెర్రగండి, కూకులెత్తి కింద గుంసు వచ్చనండి. చెర్రగండి చెర్ర

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరింత ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. డ్రగ్స్ పై పోరాటం అంటే యువత భవిష్యత్ను కాపాడడమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందిస్తూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించారు.

0: చాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ముహర్రం త్యాగానికి సత్యానికి గుర్తుగా నిలుస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముహర్రం పండుగ సందర్భంగా ఈరోజు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ,
1: కర్బలా మైదానంలో అసూయ బాసినటువంటి అమరవీరుల కోసం వారి త్యాగాల్ని స్మరించుకుంటూ మరి నేటి సమాజంలో కూడా వాళ్ళ త్యాగాలను మరొకసారి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ మొహరం కార్యక్రమాన్ని చేసుకుని వాళ్ళకి జస్ట్ మీటింగ్ చేసుకుని రక్త తర్పణ ద్వారా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఉంటారు. ఇది దేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అవైలబిలిటీ ఉంచడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ఈగల్ పోలీస్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ చెప్పారు. ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ మాట్లాడుతూ, గతంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం గంజాయి రవాణాకు అనుకూలంగా పేరు పొందిందని, నేడు ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్కి పెహచాన్ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈగల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి పిలుపునిస్తూ,
2: గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి డ్రగ్స్ కి అలవాటు పడకుండా యువతని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కి మీరు కింగ్స్, క్వీన్స్. మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్ పై మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలన్నారు. రేషన్ కార్డు విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారిలతో కలిసి మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజారంజకంగా పాలన కొనసాగిస్తున్నదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ జిల్లా అంతటా కొనసాగుతోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అర్హులైన వారందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు కట్టుబడి ఉన్నామని కలెక్టర్ పేర్కొంటూ,
3: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, 21st జూలై పబ్లిష్ చేసే ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని చెప్పేసి మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం

0: పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. వాతావరణం. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానంలలో కొన్ని చోట్ల ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెంకటరావు తెలియజేస్తూ,
1: ఉపరితల ఆవర్తనం సగ సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల, రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ పి శ్యామ్ నవీన్ కుమార్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో ఈ రోజు జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Tech Bharati FM 101.3.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కళ. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

స్టూడియోల సమయం చూస్తే 6:22. సో మరి మనమంతా కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ మంచి మంచి పాటలు వింటూ ఉంటాం కదా, మరి ఇంకెందుకు ఆలస్యం. ఇక కృష్ణాతీరంలో మీకోసం ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం ఏమిటి అంటే, మనం దేనినైనా ఫోటో తీస్తే అది బాగా రావాలి అంటే దాని యొక్క మెగాపిక్సెల్స్ అనేది బాగా ఉండాలి. ఆ మెగాపిక్సెల్స్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే దాని పనితనం అంత ఎక్కువగా ఉంటుంది. మీకు 576 మెగాపిక్సెల్స్ క్వాలిటీ కావాలా? 576 మెగాపిక్సెల్స్ అంటే అసలు నార్మల్గా కాదు భయ్యా, మన ఫోన్లో 50 మెగాపిక్సెల్ 60 మెగాపిక్సెల్ అంటేనే అసలు ఆహా ఊహ అంటున్నాం కదా. 576 మెగాపిక్సెల్స్ క్వాలిటీ మీకు కావాలి అంటే మరింకెందుకు కలిసం, వెంటనే మీ కళ్ళకు సంబంధించి వెంటనే ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. అదేంటి భయ్యా కళ్ళకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంటారా? అవునండి, మనిషి యొక్క కళ్ళు 576 మెగాపిక్సెల్స్ క్వాలిటీ ఉన్న రిజల్యూషన్ని కలిగి ఉంటాయి. చూసారా, సహజంగానే మన కళ్ళు ఎంత క్వాలిటీని కలిగి ఉంటాయో, వాటిని అది చేసి ఇది చేసి మనం ఏదేదో చేసి వాటిని పాడు చేస్తున్నాం. ఈ మెగాపిక్సెల్స్ కెమెరాలు పనిచేస్తాయండి మన కళ్ళ ముందు. సో న్యాచురల్ ఎట్టాగైనా న్యాచురల్ భయ్యా, అదనమాట సంగతి. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, కెమెరాలో పనిచేసే వాటి క్వాలిటీ ఎక్కువ ఉందా, మన కళ్ళు క్వాలిటీ ఎక్కువ ఉన్నాయా, అదనమాట సంగతి. మరి ఈ విషయం విని అవునా ఇలా ఉంటుందా అని డౌట్లో ఉంటూ ఉంటే ఈ లోపు మీరు ఆలోచిస్తూ ఇప్పుడు వస్తున్న పాటనైతే వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణ తీరంలో భయం మనలో చాలామందికి అధిక బరువుతో చాలా బాధపడిపోతూ ఉంటాం. సో వారంతా కాస్త వాకింగ్ చేస్తే బరువు బాగా ఆరోగ్యకరంగా తగ్గుతూ ఉంటారని అంటూ ఉంటారు. అందుకే మనలాంటి వారి కోసం ఒక చక్కటి విషయాన్ని చెప్పేస్తున్నాను. ఏదో వాకింగ్ చేస్తే కాస్త బరువు తగ్గుతారంటున్నారు కదా, అదేదో కొంచెం చక్కగా ఒక సైడ్ సీయింగ్ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చేస్తే ఇంకా బాగుంటుంది కదా. అందుకే సరదాగా అలా ఏదో ఆ చైనా వాళ్ళని కాసేపు అటు నుంచి ఇటువైపు నడిస్తే దెబ్బకి మన బరువు అటు నుంచి ఇటు వచ్చేలోపు చాలా వరకు తగ్గిపోతుంది భయ్యా. ఎందుకంటారా, చైనా వాళ్ళ యొక్క పొడవుంది చూశారు, జస్ట్ 21,196 కిలోమీటర్లు మాత్రమేనట. మరి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాకింగ్ చేస్తే బరువు తగ్గక మనదంటారా? ఈలోపు మీరు దిగు ఆలోచించేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది డెకాయిట్ నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టేట్ ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా? నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాటు
0: రిటర్న్ గిఫ్ట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణ తీరంలో భయ సముద్రాలలో ఎన్నో వింతలు విశేషాలు, మనకి తెలియనివి చాలా చరిత్రలు దాగి ఉంటాయి అంటుంటారు. మరి ఆ విషయాలని మనం చాలాసార్లు పేపర్లలోనూ టీవీలలోనూ వింటూనే చూస్తూనే ఉంటాము. అసలు అంతెందుకండి, ఇప్పటికీ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ ప్రపంచంలో ఉన్న మహాసముద్రాలలో మనం చూసింది, మనకు తెలిసింది ఎంత తెలుసావయ్యా? కేవలం 5% మాత్రమే తెలుసుకున్నామట. ఇంకా 95% ఇంకా చూడనే లేదట. అందులో ఇక ఇంకెన్ని వింతలు విశేషాలు అద్భుతాలు దాగున్నాయో. అందుకే అంటుంటారు భయ్యా, మనకు తెలిసింది ఘోరంతా, తెలియాల్సింది కొండంతా అని. ఇలాంటి విషయాలు విన్నప్పుడు అది కూడా నిజమేనేమో అనిపిస్తుంది భయ్యా, కాదా? ఈ విషయం విన్నాక మీరంతా షాక్ అవుతున్నారు విషయం నాకు అర్థమైంది. కాస్త ఆ షాక్లో నుంచి బయటికి రావడం కోసం మంచి కూల్ సాంగ్ వినిపిస్తున్నా, మాస్ చేత నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా కృష్ణ తీరంలో. భయ్యా, బేసికల్గా మనకందరికీ భావోద్వేగాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం అంతా మానవులం కదా, అదంతా సహజమంటారా? నిజమే. కొంతమంది భావోద్వేగాలను అదుపు చేసుకుంటారు, మనలాంటి వాళ్ళ వల్ల కాదు కదా. ఏదేమైనా కానీ మనకి భావోద్వేగం కలిగినప్పుడు మన కంటి నుంచి మనకే తెలియకుండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అది ఆనందంలో కావచ్చు, కోపంలో కావచ్చు, బాధలో కావచ్చు, ఏదైనా కానీ అలా వచ్చే ప్రతి భావానికి మన కంటి నీరు నుంచి వచ్చే ఆ రుచి అనేది ఉంటుంది చూసారా, కాస్త భిన్నంగా ఉంటుందట. సహజంగా మనకు తెలిసిందేంటి, కంటి నుంచి వచ్చే నీళ్ళు కాస్త ఉప్పుగా ఉంటుంది అని. కానీ వాటిలో కాస్త భిన్నంగా ఉంటుందట. మనము బాధ కలిగి ఏడ్చినప్పుడు బాగా ఉప్పుగా ఉంటుందట. కాస్త ఆనందంతో మనకు తెలియకుండా వచ్చే ఆనంద బాష్పాలు అంటారు చూసారా, దాని రుచి కాస్త భిన్నంగా, కోపంలో వచ్చినప్పుడు, భయంలో ఉన్నప్పుడు వచ్చే కంటి నీరు ఒకలా ఉంటుందట. నాకైతే కనుక చాలా కొత్తగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి విషయాన్ని టెస్ట్ చేశారా? మీకు

0: ఎవరన్నా తెలిసిందా దీని గురించి? ఈలోపు ఆలోచిస్తుండండి. మీకోసమైతే కనుక పుష్పాటు నుంచి మంచి సూపరేట్ సాంగ్ వినిపించేస్తాను. ఆ తర్వాత ఇక సమయం అయిపోవచ్చింది కాబట్టి నేను కూడా ఈనాటి మన ఈ కృష్ణాతీరానికి బై బై చెప్పేస్తున్నాను. తర్వాత మనమంతా కలుసుకుందాం మనసు మనసైలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని, రేషన్ కార్డుల విభజనను మరింత సులభతరం చేయాలని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా క్రమశిక్షణ, గౌరవం, సార్థకమైన జీవితం వైపు మన యువతను నడిపిస్తూ ఒక డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు ఉద్దేశించిన అన్ని ఉమ్మడి ప్రయత్నాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఆసియా క్రీడలకు అర్హత సాధించిన జ్యోతి యరాజికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. 100 మీటర్ల హార్డ్ హిల్స్ లో ఆసియా క్రీడలకు అర్హత సాధించిన జ్యోతి పతకం సాధించాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మంచినీటి పథకంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షించారు. 101 కోట్లతో అద్దంకిలో మంచినీటి పథకం ఏర్పాటుకు ఏఐఐబి ముందుకు వచ్చింది. తమ్మవారం నుంచి అద్దంకి నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు 7 పూర్తయింది. ఈ ప్రక్షాళనలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 3వ దశ ప్రక్షాళన కొనసాగుతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఉత్పత్తి అయిన స్వచ్ఛమైన బంగారం బులియన్ మార్కెట్లోకి వచ్చేసింది. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బంగారు ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే తొలి బంగారు బిస్కెట్లను ఆయన ఆవిష్కరించారు. వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవడంలో భాగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2030 నాటికి ఏకంగా 30 గిగావాట్ల హరిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఉద్యాన విద్య, పరిశోధన కేవలం ఆదాయం, ఉద్యోగ కల్పన కోసమే కాకుండా ప్రజలకు పౌష్టికాహార భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే గొప్ప కార్యక్రమమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నేను నగేష్ బాబు, ఎస్పి ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిని పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే.
2: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
5: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
6: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని, తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని, దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్దం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా, 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
7: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
6: अंतर्जातीय मादक द्रव्याल दुर्विनियोगम, అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర

0: నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికా దళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హార్మిట్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి, ఆవిష్కరణలు, పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
1: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए AI बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజరత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే FIH ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా షూట్అవుట్.

లో భారత్ 4-1తో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడుపటి వార్తలు అందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుగుతాయి.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 7:17. మరి ఈ టైంలో మనమంతా మనసును మనసయ్యంటూ చక్కగా ఫిల్మీ క్విజ్ గేమ్ షో ఆడేస్తూ పాడేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ మనసున మనసైని. మరి ఈ ప్రోగ్రాంలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే మీ వాట్సాప్ నంబర్ నుంచి 0866-243-14 ఈ నంబర్కి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి 0866-243-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయడమే. ప్రశ్నలతో నేను రెడీ, సమాధానాలు పంపించడానికి కూడా మీరంతా రెడీ అయ్యారని నాకు అర్థమవుతుంది. మరిక మొదలు పెట్టేద్దాం మన ఈనాటి ఈ ఫస్ట్ క్వశ్చన్ని. ఈయన గారి పేరు మిరియం. అన్నింటిలోనూ తానే ఉంటాను అనుకుంటాడు, అన్నీ తనకి మాత్రమే తెలుసు అనుకుంటాడు, కానీ దేనిలోనూ ఉండడు. అదే ఆయన గొప్పతనం. అసలు ఇంతకీ ఈ మిరియం గారు ఎవరో మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి. ఈయన పేరు మిరియం. అన్నింటిలోనూ ఉన్నాను అనుకుంటాడు, అన్నీ తనకి మాత్రమే తెలుసు అనుకుంటాడు, కానీ దేనిలోనూ ఉండడు, ఉండనివ్వరు. అదే ఆయన గొప్పతనం. ఇంతకీ ఈ మిరియం గారు ఎవరో మీకు తెలుసా? తెలిస్తే ఇంకెందుకు ఆలస్యం? 0866-243-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఫ్రమ్ ది మూవీ అజ్ఞాతవాసి నుంచి స్టే ట్యూన్డ్.

వెల్మడి ఫ్రెండ్స్ మీరు ఎంత ఆర్ట్ ట్యూన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మన శైలో. నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తు ఉన్నదా? ఈయన పేరు మిరియం. అన్నింటిలోనూ తానే ఉన్నాను అనుకుంటాడు, అన్నీ తనకు మాత్రమే తెలుసు అనుకుంటాడు. కానీ దేనిలోనూ ఉండడు, ఎవరు ఉండనివ్వరు, అదే ఆయన గొప్పతనం. ఇంతకీ ఈ మిరియం గారు ఎవరో మీకు తెలుసా అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఏమి పంపించారో చూద్దాం. కానూరు నుంచి తాతారు గారు పంపించేశారు, గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు అంటూ. వెరీ గుడ్ ఈవినింగ్ అండి రైట్ ఆన్సర్తో పాటు. వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు రైట్ ఆన్సర్. బ్రహ్మానందం అంటూ పంపించేశారు కాళేశ్ శ్రీనివాసరావు కోదాడ నుంచి. అనంతపురం నుంచి అన్న దగ్గర పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ అస్సలాం అలైకుం అంటున్నారు, మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్తో. ఓహో, ఈయన అసలు సమాధానమే తెలియదండి అంటూ మళ్ళీ వెయిట్ పంపించారు. ఓకే, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటన్న సంగతి ఇందాక చెప్పాను కదా, కలేజస్ సినిమాలో బ్రహ్మానందం గారు. అవునండి, ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు మిరియం. కనకారావు గారు పంపించేశారు పెడన నుంచి, అత్తారింటికి దారేది అంటూ. కాదు గురువు గారు, అదన్నమాట సంగతి. మరి ఇంకొక ప్రశ్న, జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది, నాకు కూడా తీరిపోయింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ డైలాగ్ని ఏ సినిమాలో చెప్పారు? క్వశ్చన్ మరొకసారి, జీవితం ఎవరి

వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది, నాకు కూడా తీరిపోయింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ డైలాగ్ ఏ సినిమాలో చెప్పారు. మీకు ఈ ప్రశ్న సమాధానం తెలిసినట్టయితే 0866244314కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది సూపర్ హిట్ సాంగ్ వీడియో, వీ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైలో. మరి ఇందాకడ ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది, నాకు కూడా తీరిపోయింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ డైలాగ్ని ఏ మూవీలో చెప్పారు అని అడిగాను.

మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానం చూసేద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో కనకారావు గారు పెట్ట నుంచి పంపించేశారు, బృందానో మూవీ ఆర్ అంటూ పంపించేశారు. ఆర్ అనే ఆప్షన్లో ఉందండి రైట్ ఆన్సర్. నెక్స్ట్, హాయ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ కానూరు నుండి అంజిబాబు అండ్ దివ్య ప్రణీత్ అండ్ కో ఫ్రెండ్స్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, కానూరు నుంచి తాతారావు గారు పంపించేశారు, జవాబు అరవింద్ సమేత అనుకుంటున్నాను అంటూ. కాదండి. నెక్స్ట్, పేరు లేదు కానీ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ అని. నిజామాబాద్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. తదుపరి, నొన్న నుండి శోభారాణి రంగారావు సాగర్ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్. నార్కట్ పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి వెంకటేశం హేమలత గారు పంపించారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు నమస్తే అంటూ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాత్సవ కొనపూర్ నుంచి ఇందాక ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి కలిపి రైట్ ఆన్సర్. ఎన్ హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి గుడ్ ఈవినింగ్ అండి అంటూ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ సార్ రైట్ ఆన్సర్తో కలిపి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్, సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ గారు రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే టెంపర్. మన పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి మూవీ టెంపర్. ఇట్లాంటి డైలాగులు రాయాలంటే అట్లాంటి దర్శకుడు, ఇట్లాంటి నటన చేయాలంటే అట్లాంటి నటుడు, ఇద్దరు పర్ఫెక్ట్ జోడి అదనమాట సంగతి. మరి నెక్స్ట్, మరొక ప్రశ్న. మా వాడి పేరు పన్నెండు, వాళ్ళ తమ్ముడి పేరు లడ్డండి. ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నతో 12 ఏళ్ల క్రితం గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయారండి. పాపం ఆ దిగులతో మా పండుగ ఏది పడితే తినేసి బాగా లావైపోయాడండి. పాపం వాళ్ళ నాన్నని తమ్ముడిని ఎదుక్కుంటూ అన్నవరం వచ్చేసాడు. ఇంతకీ ఈ పండుగడెవరో మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి. మా వాడి పేరు పన్నెండు, వాళ్ళ తమ్ముడి పేరు లడ్డండి. ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నతో 12 ఏళ్ల క్రితం గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయారండి. పాపం ఆ దిగులతో మా పండుగడు బాగా తినేసి లావైపోయాడండి. వాళ్ళని ఎదుక్కుంటూ అన్నవరం వచ్చాడట. ఇంతకీ ఈ పండుగడు ఎవరో మీకు తెలుసా? విత్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్ తరుణ్తో కలిసి అదనమాట సంగతి. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్టయితే 0886248144 కైతే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మౌనం మనసున మనసైలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? మా వాడి పేరు పండండి, వాళ్ళ తమ్ముడి పేరు లడ్డండి. ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నతో 12 ఏళ్ళ క్రితం గోదావరి పోషకాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయారండి. పాపం దిగులతో మా పండుగడు బాగా తిని స్లాబ్ అయిపోయాడండి. పాపం వాళ్ళని వెతుక్కుంటూ అన్నవరం వచ్చాడంటే వాళ్ళ ఫ్రెండ్ తరుణ్తో కలిసి, ఇంతకీ పండుగ ఎవడం మీకు తెలుసా అండి అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించేశారో చూసేద్దాం. కనకారగారు పంపించేశారు పెట్టణ నుంచి, రైట్ ఆన్సర్. లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెట్టణ నుంచి, రైట్ ఆన్సర్. గుంటూరు నుంచి రుద్విక, తన్మయి, స్వాతి అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. పంపించారండి, మీరు పంపించింది రైటే. మళ్ళీ అనుకుంటున్నారు మీరు. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, కడప జిల్లా, రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. గంజి శ్రీను టీ కమ్మపల్లి నుంచి, రైట్ ఆన్సర్. కాదండి, రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, మంగళగిరి నుంచి దామల చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే అంటున్నారు రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నుంచి వెంకటేష్ మహమ్మత గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి, మహమ్మద్ జైంతున్ స్నేహభాను జైంతున్ గారు, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. తదుపరి, అమ్మపేట నుంచి అబ్బు అండ్ పానకాలు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, డి బాలాజీ ఫ్రమ్ వసంత్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. నొన్నూరు నుండి శోభారాణి గారు, రంగారావు, సాగర్ చాందీ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ఎన్ హిమవంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాస్ గంగా భవాని పంపించేశారు, రైట్ ఆన్సర్. మల్లికార్జున్ విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. హాయ్ సార్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు బట్ పేరు పంపించలేదు. తదుపరి, రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ ఫ్యామిలీ, ఐ మీన్ వీరెవరూ పంపించలేదు. చిరల రామకృష్ణాపురం నుండి చక్రపాణి కామాక్షి జ్యోతి అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ ఎవరి పండుగాడు అంటే, మన సునీల్ భయ్య ఫ్రమ్ నువ్వే నువ్వే మూవీ నుంచి. గుర్తుంది కానీ నువ్వే నువ్వే సినిమాలో మన ఓడి కామెడీ ట్రాక్స్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. అది సంగతి. ఇదండి ఈనాట మన ఈ మనసుల మనసే. మీరంతా చక్కగా ఆడేస్తూ పాడేస్తూ వింటూ ఎంజాయ్ చేశారనుకుంటూ మరొక నేనైతే మీకు బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం ఆసనమైపోయింది. ఇక మనమంతా కలుసుకున్నాం తర్వాత కార్యక్రమం డ్యూవెట్ డ్యూవెట్లో. అంతవరకు ట్యూన్ చేస్తూ వింటూ ఎంజాయ్ చేస్తూ రండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అరే ఒక్కలికి ఒకదిలు కాకుంటే రెండు మూడు ఉంటాయా? ఏం మాట్లాడుతున్నావు, ఏం పాడుతున్నావు? నోటికొచ్చింది పాడుడేనా?
1: యా సప్పుడు చెయ్యకుండా చెప్పేది వినవాయ్. దాని బర్త్ డేట్ మూడు, దాని బర్త్ మంత్ మూడు, దాని రోల్ నెంబర్ రూమ్ నెంబర్ బెంచ్ నెంబర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు సీషెల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆ దేశ జాతీయ దినోత్సవ సనోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. అలాగే ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి సంభాషించనున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 2 రోజుల పాటు కర్ణాటకలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా పలు కార్యక్రమాలతో పాటు బెంగళూరులో నిర్వహించే నషాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈజీ కనెక్ట్ విమాన సేవలు నూతనంగా అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. దేశ అభివృద్దికి యువతే ప్రధాన శక్తి అనే లక్ష్యంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 29 సంవత్సరాలలోపు యువత ఈ పోర్టల్లో ఉచితంగా నమోదు చేసుకుని కెరీర్, నైపుణ్యాభివృద్ది, స్వచ్ఛంద సేవ, ఉపాధి, వ్యవసాయేతర వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై సమగ్ర సమాచారం పొందే అవకాశం కల్పిస్తోంది. దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్లో డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరుతో ఒక సరికొత్త ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. రాష్ట వ్యాప్తంగా మొహరం పర్వదినాన్ని ముస్లింలు అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. హజ్రత్ ఇమాన్ హుస్సేన్, ఆయన అనుచరుల త్యాగాలను స్మరించుకుంటూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గానికి చెందిన 125 మంది లబ్ధిదారులకు సుమారు 71 లక్షల రూపాయలకు పైగా విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లబ్దిదారులకు అందజేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా రేపు ఎల్లుండి స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి రామసుందర్ రెడ్డి తెలిపారు. నశాముక్తి భారత్, వికసిత్ భారత్ పెహచాన్ పేరుతో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జగదీష్ పాల్గొన్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రసారమయ్యే ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. స్టూడియోలో సమయం 8:05. మరి ఈ సమయంలో మనమంతా డ్యూయెట్ డ్యూయెట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయెట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. ప్రపంచం అంతా ఎప్పుడు అందంగా అనిపిస్తుందో తెలుసా? ప్రేమించిన వారు పక్కనే ఉంటే ఆ ఆనందంలో లోకమంతా తమ ప్రేమ నిండిపోయినప్పుడు ఊహలు ఊసులు ఆడుకుంటున్న వేళ ఇరువురి మనసుల మధ్య దాగి ఉన్న ఆ మాటలు కూడా పాటలుగా మారినప్పుడు ఆ సమయమంతా అది కూడా ఒక వరంగా మాడిన క్షణమే. చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందంగా మారిపోదా మరి? ఇటువంటి భావన అనేది మాటల్లో ఎలా ఉన్నా ఇదే ఫీలింగ్ని పాట రూపంలో వింటే, అందులోనూ ఇళయరాజా గారి సంగీతంలో ప్రేమ పాట అయితే దానికిక మాటలు అవసరమా? వింటూ ఆనందాన్ని అలా అనుభవించడం తప్ప. అందుకే మీకోసం ఎటు వెళ్ళిపోయింది మనసు ఈ చిత్రం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. నింగి నుండి ఒక తార తలుక్కుమని భూమికి దిగివచ్చి తన తీయని మాటలతో ప్రేమను కానుకగా చేసి కౌగిలిగా దగ్గరికి వస్తే ఇక అంతకు మించిన గొప్ప వరం ఏముంటుంది? ఇదంతా చందమామ కథలలో చదువుకోవడానికి బాగుంటుంది, కానీ నిజ జీవితంలో జరుగుతుందా అనిపిస్తుందా? అయితే ఒక్కసారి ఈ పాట వినండి, మీకే తెలుస్తుంది. శివాజీ చిత్రం నుంచి ఏఆర్ రహమాన్ గారి సంగీతంలో వచ్చిన ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు: నషాముక్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మించాల్సిన ప్రాముఖ్యతపై సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బిఎల్ శర్మ రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. డ్రగ్స్ రహిత భారతదేశం, వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మోదీ పిలుపునిచ్చారు. మంత్రి బిఎల్ వర్మ తన వ్యాసంలో మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని దేశ యువత భవిష్యత్తుతో, దేశ పురోగతితో ముడిపడి ఉన్న ఒక తీవ్రమైన సమస్యగా ప్రభుత్వం పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర మంత్రి ప్రసంగించారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగాన్ని మార్చబోతోందని, ప్రతి ఒక్కరి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. నషాముక్త్ భారత్ నిర్మాణానికి దేశ ప్రజలు తమ ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఉపరాష్ట్రపతి తన సందేశాన్ని అందిస్తూ, ఈ ఉద్యమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను అభినందించారు. బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశాన్ని నిర్మించడంలో అవి అమూల్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యసనానికి బదులుగా ఆశ, ఆరోగ్యం, ఒక లక్ష్యంతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా యువతను ప్రేరేపించడానికి అందరూ కలిసికట్టుగా నిలబడాలని ఉపరాష్ట్రపతి కోరారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విజయం సాధించేందుకు ఆధ్యాత్మిక నాయకులు, యువతతో సహా అందరూ ఒకే వేదికపైకి రావాలని హోంమంత్రి అమిత్ షా కోరారు. 2004 నుండి 2014 మధ్య కాలంలో అధికారులు దాదాపు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారని, 2014 నుండి 2026 మధ్య కాలంలో స్వాధీనం చేసుకున్న సింథటిక్ డ్రగ్స్ పరిమాణం 1.8 కోటి కిలోలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని

0: సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
1: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయి కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై, ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష్ కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే ఔర్ హమారే సంయుక్త ప్రయాస్ సే జీత్నీ చాహియే. ఇస్కే లియే సభీ సర్కారో కో ఏక్ సాథ్ ఏక్ మంచ్ పర్ ఆనా హోగా ఔర్ సభీ సర్కారో మే సభీ విభాగో కో ఏక్ మంచ్ పర్ ఆనా హోగా.
0: సత్యం న్యాయం కోసం నిలబడేలా హజరత్ ఇమాం హుస్సేన్ నేటికి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అషూరా ఏ మొహరం సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. ధైర్యం, దృఢ సంకల్పం యొక్క శాశ్వతమైన శక్తిని కూడా ఇది గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు అషూరా ఏ మొహరంను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రవక్త మొహమ్మద్ మనవడైన హజరత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని ఈరోజు సూచిస్తుంది. కర్బలాలో సత్యం, ధర్మం, న్యాయాన్ని కాపాడడం కోసం హజరత్ ఇమాం హుస్సేన్ తన ప్రాణాలను అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజియా ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదు, నిజాముద్దీన్, ఓఖ్లా, మొహరాలి సహా వివిధ ప్రాంతాలలో మొహరం ఊరేగింపులు జరిపారు. కర్బలా అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని చాటిచెప్పే మజాలిస్, ఆధ్యాత్మిక సమావేశాలు కూడా నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ప్రకటించారు. అత్యవసర మానవతా సహాయ సామగ్రితో 2 భారతీయ వైమానిక దళ C-17 విమానాలు వెనిజులాకు బయలుదేరాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సహాయంలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 2 భీష్మ్ క్యూబ్స్తో సహా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహమని అర్థం. వాతావరణం. ఈరోజు ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంకణ్, గోవాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, తూర్పు రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
2: upcoming 7 days weather forecast, particularly there is possibility of heavy to very heavy rainfall, that is rainfall amounting 7 to 20 cm is likely over northeast India, subhimal West Bengal during the week. Apart from that, there is also possibility of isolated extremely heavy rainfall over subhimal West Bengal and Sikkim during 27 to 29th of June. Heat wave condition likely to continue over west over Uttar Pradesh during 3 days, with possibility of severe heat wave over East UP during 26th and 27th of June.
0: 2 T20 సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం ఎదురుగా జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత్కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. భారత్ జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి వచ్చే నెల 1 నుండి 3వ తేదీ వరకు న్యూఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ సదస్సు 2 దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి ఇరుపక్షాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్ ప్రధాని తకైచి భారతదేశంలో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. గతేడాది ఆగస్టులో 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో పర్యటనను అనుసరించి ఈ పర్యటన జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి యిజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆ వివరాలను పంచుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, స్థిరమైన పర్యాటకం, సాంప్రదాయ వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని తెలిపారు. విద్యాభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి విస్తృత వేదికలపై ఇరుదేశాలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. భారత్ భూటాన్ భాగస్వామ్యం భవిష్యత్పై ఉన్న ఉమ్మడి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక బంధాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలులో డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరుతో కొత్త పర్యాటక మార్గాన్ని ప్రవేశపెట్టింది. 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భక్తులు, పర్యాటకులు ఉత్తరప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలతో పాటు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20 సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తార్చ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. పొద్దున్నే వాలే ఆ వలపే తలనిండా పూల వర్షం ఒక్కసారిగా వచ్చి మీద పడితే, ఆ సమయానికి రాత్రి వేళ సాగిన దోబూచులాటలు ఇంకా సాగుతూనే ఉన్న వేళ చీర కొంగుల్లో దోచేసే ఆ అందాలను మనల్ని ఒక్కసారిగా దాచేసి అందుకోవడం కోసం చందమామ లాంటి ఆ చిన్నదాన్ని ఆ విశ్వాస నిశ్వాసనతో కలిగే ఆ ఆలాపనలే. ఇదంతా ప్రేమ మాధుర్యంలోని ఒక భాగమేనంటూ ఒక మహాకవి గారు పాట రూపంలో మనకి ఈ సమయంలో వినిపించడం కోసం సఖీ చిత్రం నుంచి ఈ గీతం వస్తుంది. విని మీరు కూడా ఆనందించండి.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. మరి ఇదండి ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదూ. తర్వాత మనమంతా కలుసుకుందాం మధుర స్వరాలలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9:02. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సంగీత రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రం నుంచి ఈ మధుర గీతం మీకోసం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశాయి కూచులకు ఆట విడుపు లేదులే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: చిట్ట పట్ట చిట్ట పట్ట చిట్ట పట్ట చిట్ట పట్ట చిట్ట పట్ట.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
6: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత ముదుర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతం గాలిమేడలు మరియు చదువుకున్న అమ్మాయిలు. ఈ చిత్రాల నుంచి ఈ ముదుర గీతాలు మీకోసం.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు మంచి మనసులు మరియు ఆత్మగౌరవం ఈ చిత్రాల నుంచి. ఈ మధుర గీతాలు మీకోసం.
1: ఏమండో

0: తలదాచుకొన మీకు తావైన లేదే.
1: అయ్యో పాపం,

కౌబాయ్ అని అంటాడొకడు, ఏ అని అంటాడొకడు, మతాలు భాషలు వేరైనా

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం వస్తున్న గీతాలు తోటరాముడు మరియు బుద్ధిమంతుడు. ఈ చిత్రాల నుంచి ఈ మొదటి గీతాలు మీకోసం.

0: representatives from both countries. The arrangement involves representatives from Iran's Islamic Revolutionary Guard Corps and the U.S. Army's Central Command being stationed in Doha, Qatar. Mr. Vance said in an interview with a British news site that Tehran and Washington have agreed to set up a direct channel in order to reduce the risk of further conflict. Indian shooters have ended their campaign at the ISSF Junior World Championship in Germany as table toppers with 24 medals, including 7 gold. They performed brilliantly in the pistol and rifle events, bagging 7 gold, 8 silver and 9 bronze, leaving behind the individual neutral athletes who claimed 14 medals and Italy at third position with 10 medals. And that is the end of this news bulletin.
1: సమయం 11:10. మీరంతా ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై గల ఈనాటి మా ఈ కార్యక్రమాలు వింటూ ఆనందించారు. తిరిగి మరలా రేపు ఉదయం 5:55 మా మిత్రులు వచ్చి ఇదే విధంగా మిమ్మల్ని అలరిస్తారు. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ అన్వర్. బాయ్ బాయ్, గుడ్ నైట్, శుభరాత్రి.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వైలిన్ వాద్య కచేరి విన్నారు. సహకార వైలిన్ శ్రీమతి బివి దుర్గాభవాని, మృదంగం శ్రీ పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం.